ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సెగ సంవత్సరం 1948 వైశాఖ మాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 13వ తారీఖు బుధవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05 దాటి 32 సెకండ్లు. ఇప్పుడు అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:07 దాటి 13 సెకండ్లు. శుభకార్యాల నుంచి ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు విఘ్నాలు రాకుండా కాపాడమని ఆ విఘ్న వినాయకుని పూజిస్తూ ఉంటాం. గణపతి సాధారణంగా ప్రశాంతమైన దేవుడు, అయితే పైకి శాంతంగా కనిపించినప్పటికీ అసుర సంహారం కోసం గణనాథుడు అవసరమైనప్పుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన సందర్భాలు కూడా పురాణాల్లో ఎన్నో చూశాం. వినాయకునికి ఎన్నో ఆలయాలున్నప్పటికీ కొన్ని ఆలయాలు మాత్రం సాక్షాత్తు దేవతలే నిర్మించడం వల్ల వాటి మహత్యం నలుదిక్కులా వ్యాపించింది. అలాంటి ఓ మహిమాన్విత గణపతి ఆలయమే శ్రీ సిద్ధి వినాయక ఆలయం. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. ఈ ఆలయ విశేషాలు ఈరోజు మాట్లాడుకుందాం క్షేత్రశ్రీ కార్యక్రమంలో, కాకపోతే ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:19 దాటి 26 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధి వినాయక ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిని కార్యక్రమంలో సిద్ధిని బుద్ధిని ప్రసాదించే గణపతి ఆగ్రహావేశాలతో అసుర సంహారం చేసిన ఘట్టాలు కూడా పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. దేవతలకి సహాయాన్ని అందించడమే కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి సైతం కార్యసిద్ధిని కలిగించడం గణపతి గొప్పతనం. సమస్త దేవతలచే పూజలందుకునే శ్రీమన్నారాయణుడే వినాయకుడికి ఆలయాన్ని నిర్మించాడంటే ఆయన విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కృతజ్ఞతగా గణపతికి నిర్మించిన ఆలయమే సిద్ధి గణపతి ఆలయం. అయితే ఈ సిద్ధి గణపతి ఆలయం ఎక్కడుంది అంటే, మహారాష్ట్రలోని పూణేకి 100 కిలోమీటర్ల దూరంలో సిద్ధి గణపతి ఆలయం వెలసి ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సకల మనోభిష్టాలు నెరవేరుతాయని, పనుల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సిద్ధి గణపతి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:32 దాటి 15 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధి వినాయక ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం క్షేత్రదర్శిని కార్యక్రమంలో. ఇక సిద్ధి వినాయక ఆలయ స్థల పురాణం గురించి మాట్లాడుకుంటే, పూర్వం శ్రీ మహావిష్ణువు చెవుల నుంచి ఉద్భవించిన మధుకైటబులు అనే రాక్షసులు బ్రహ్మను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడంతో బ్రహ్మ ఆ రాక్షసుల పీడ భరించలేక శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు. బ్రహ్మ అభ్యర్థన మేరకు మధుకైటబులపై శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సిద్ధపడతాడు. అయితే వారికి బ్రహ్మ నుంచి వరం ఉన్నందున శ్రీ మహావిష్ణువు ఆ వరాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని తన తొడపై సంహరిస్తాడు. మహావిష్ణువు కోరిక మేరకు ఈ యుద్ధంలో ఆయనకు విజయం సిద్ధించేలా గణపతి సహకరించి ఆయన కార్యాన్ని సిద్ధింపజేస్తాడు. అందుకు కృతజ్ఞతగా శ్రీమన్నారాయణుడు గణపతికి ఆలయాన్ని నిర్మించాడట. శ్రీ మహావిష్ణువుకు విజయసిద్ధి కలిగిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం సిద్ధి వినాయక క్షేత్రంగా విరాజిల్లుతోంది. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:45 దాటి 42 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధి వినాయక ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిని కార్యక్రమంలో సిద్ధి వినాయక ఆలయం 1801 సంవత్సరంలో చిన్న ఆలయంగా ప్రారంభమైన ఈ గుడి కాలక్రమంలో 6 అంతస్తులతో నిర్మితమై సుందరంగా కనిపిస్తుంది. ఆలయ శిఖర గోపురానికి బంగారు తాపడం చేయించారట. ఆగ్రి సమాజ్కు చెందిన దూబే పాటిల్ అనే శ్రీమంతురాలు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతారు. పిల్లలు కలగని మహిళలు ఈ స్వామివారిని దర్శిస్తే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో వినాయకుని ఎత్తు 2.6 అడుగులు. వినాయకుని ఒక చేతిలో కమలం, ఒక చేతిలో గొడ్డలి తావలం, ఒక చేతిలో కుడుములు ఉన్న పాత్ర కనిపిస్తాయి. ఈ దేవాలయం గోపురం లోపలి భాగంలోని పైకప్పు బంగారంతో తాపడం చేయడం జరిగింది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:54 దాటి 25 సెకండ్లు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధి వినాయక ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ క్షేత్ర దర్శిని కార్యక్రమంలో సాధారణంగా గణపతి ఆలయాల్లో వినాయకుని తొండం ఎడమ వైపు తిరిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం, కానీ సిద్ధి గణపతి క్షేత్రంలో మాత్రం గణపతి తొండం కుడివైపుకు తిరిగి కనిపిస్తూ ఉంటుందట. ఇలా కుడివైపు తొండం తిరిగి ఉన్న గణపతి దర్శనంతో శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు వేగంగా తీరుతాయని విశ్వాసం. అలాగే గణపతి విగ్రహానికి ఇరువైపులా సిద్ధి బుద్ధి కొలువై ఉండటం కూడా విశేషమే. అందుకే ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుంది అని చెబుతారు. ఇక సిద్ధి గణపతి క్షేత్రంలో ప్రతిరోజు నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి బుధవారం గణపతికి అభిషేకాలు జరుపుతూ ఉంటారు ఈ క్షేత్రంలో. అలాగే వినాయక చవితి సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఏడాది మొత్తం ఈ క్షేత్రాన్ని భక్తులు సందర్శిస్తూనే ఉంటారు. కోరిన కోరికలు త్వరగా సిద్ధింపజేసే సిద్ధి గణపతి క్షేత్రాన్ని మీరు ఓసారి దర్శించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏమో
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్ల సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని

0: భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో ఎయిమ్స్లో రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: జానతే హే కి హమ్ లోగో నే ఏక్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ కియా హై ఔర్ జబ్ హమ్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ కి బాత్ కర్తే హై తో హమ్నే హెల్త్ సిస్టమ్స్ కో భీ కాఫీ స్ట్రెంథన్ కియా హై ఔర్ హమారీ కోషిష్ కియా హై కి హమ్ ఎక్స్పాండ్ కరే అఫోర్డబుల్ ఔర్ హై క్వాలిటీ కే హెల్త్ ఔర్ జో హమారా ఫోకస్ హై వో ఫోకస్ హై ప్రివెన్షన్ పర్, ఎర్లీ డిటెక్షన్ పర్ ఔర్ కంటిన్యూమ్ ఆఫ్ కేర్ పర్.
0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని, ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హర్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4 నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది.

0: ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఐఎడిఎంకే రెండు వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగం నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకుగాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: మజబూత్ ఐపీఎల్
0: క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు మొబైల్, ఇది మన చట్టం శీర్షికన మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు, అనుమతులు. ఈ అంశం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇవాల్టి ఇది మన చట్టం శీర్షికన మొబైల్ ఫోన్లు పనిచేయాలంటే మొబైల్ టవర్స్ ప్రాముఖ్యత ఎంత ఉంది, మరి ప్రజలు తమ తమ ప్రాంతాలలో మొబైల్ సిగ్నల్ తాలూకు సమస్యల నుంచి ఎలా బయటకు రావాలి అనే అంశాలన్నీ మనకి కూలంకషంగా వివరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాద్ విభాగం నుంచి సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న పి శ్యాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్యాంబాబు గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ముఖ్యంగా ఎవరైనా ప్రజలు తమ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోతే ఎవరిని సంప్రదించాలి, ఏం చేయాలి?
1: శ్రోతలకు నమస్కారం అండి. ఎవరైనా ప్రజలు తమ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ సరిగా లేదు అంటే అక్కడ ఒక టవర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ టవర్ను ఏర్పాటు చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారిని సంప్రదించి అక్కడ ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. అప్పుడు ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత ఆ ప్రాంతానికి టెలికామ్ కంపెనీలు అంటే ఈ మొబైల్ సర్వీసెస్
0: ప్రొవైడ్
1: చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ తగిన స్థలాన్ని ఎంపిక చేసి ఆ స్థల యజమానితో మాట్లాడి వాళ్ళిద్దరూ రెంటల్ అగ్రిమెంట్ కానీ లేకపోతే కిరాయి ఒప్పందం అటువంటివి చేసుకుని అక్కడ టవర్ ఏర్పాటు చేస్తారు. ఆ టవర్ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు మొబైల్ సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగా ఉండి కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ టవర్ పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో సిగ్నల్ పవర్ పెరగడమే కాకుండా ఆ స్థల యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆదాయ మార్గంగా కూడా ఉంటుంది.
0: మీరు అన్నట్టు ఇప్పుడు నేనుంటున్న ప్రదేశంలో సిగ్నల్ సరిగా లేదని డిఓటి వారిని సంప్రదించి ఒక దరఖాస్తు ఇచ్చాను. టెలికాం కంపెనీ వారు వచ్చారు, మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతం అంతటా వెతికారు, చూశారు, కనుక్కున్నారు, ఒక స్థలం సూటబుల్గా ఉందనుకున్నారు. కానీ వారు ముందుగా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళ స్థానంలో కానీ వాళ్ళ ప్రదేశంలో కానీ టవర్ పెట్టడానికి సుముఖత చూపించట్లేదు అని. అది మీరు అన్నట్టు రేడియేషన్ అనే అనుమానం కావచ్చు, భయం కావచ్చు. సరే, అవేవీ లేవు అని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నిర్ధారించింది కాబట్టి ప్రజలు ఏ భయాలకి అపోహలకి వెళ్లకుండా టవర్స్ పెట్టనివ్వచ్చు. మీరు అంటే అది ఒక ఆదాయ మార్గంగా కూడా పనిచేస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడు ప్రపంచం 4G 5G దాటి 6G వైపు ముందుకెళ్తుంది వేగంగా. ఈ 5G టవర్స్ నుంచి వెలువడే సిగ్నల్ పరిధి ఎంత ఉంటుంది? ఈ పరిధికి రేడియేషన్కి ఏమైనా సంబంధం ఉందా?
1: ఇప్పుడు మనము దైనందిన జీవితంలో మొబైల్ టెలికాం కంపెనీలు 4G సర్వీసెస్ ని 5G సర్వీసెస్ ని మాత్రమే అందిస్తున్నాయి. 4G సర్వీసెస్ తో పోల్చుకుంటే 5G సర్వీసెస్ లో మనకి డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక వీడియోనో లేకపోతే ఒక ఫైల్నో లేకపోతే ఒక సినిమానో ఒక సీరియల్నో వెబ్ సిరీస్నో ఏదో ఒకటి చూడాలంటే మనకి అది చాలా వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ జరగాలి. అదే 4G పోల్చుకుంటే అది టైం ఎక్కువ తీసుకుంటుంది, మధ్య మధ్యలో బఫరింగ్ కూడా అవుతుంది,
0: ఆగిపోయే అవకాశం
1: కూడా ఉంటుంది. అదే 5G విషయానికి వస్తే సినిమా మనం కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు సినిమా కూడా డౌన్లోడ్ అయిపోతుంది, లేకపోతే ఆ వెబ్ సిరీస్ కూడా మనకి అందుబాటులోకి వస్తుంది. ఎక్కడ బఫరింగ్ లేకుండా ఎటువంటి ఆగిపోకుండా
0: అంతరాయం లేకుండా చూసుకోవచ్చు.
1: అయితే 4G కవరేజ్ 500 మీటర్ల వరకు ఉంటే 5G కవరేజ్ ఓన్లీ 300 మీటర్స్ 200 మీటర్స్ కే పరిమితమై ఉంటుంది. సో టెక్నాలజీ 4G నుంచి 5G వెళ్లే కొద్దీ, అట్లాగే 5G నుంచి 6G వెళ్లే కొద్దీ దాని కవరేజ్ పరిధి తగ్గుతుంటుంది. కాబట్టి టవర్స్ కూడా ఎక్కువ అవసరం అవుతాయి. ఎఫెక్టివ్ గా కమ్యూనికేషన్ ఉండాలి అంటే మన వాయిస్ కాల్స్ మాట్లాడాలన్నా లేకపోతే డేటా సర్వీసెస్ లో అందుకోవాలన్నా పంపించాలన్నా మనకి కవరేజ్ అద్భుతంగా ఉండాలి. అద్భుతంగా ఉండాలంటే 4G నుంచి 5G వెళ్ళాలి, 5G నుంచి రేపు రాబోయే కాలంలో 6G కూడా వస్తుంది. కానీ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఈ అన్నీ కూడా భారత ప్రభుత్వం నిర్దేశించిన రేడియేషన్ ప్రమాణాలకు లోబడి మాత్రమే పనిచేయాలి. దాన్ని నిర్ధారించడానికి ప్రతి స్టేట్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క శాఖ ఉంటుంది. ఆ శాఖ వారు మేము ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మేము హైదరాబాద్లో ఉంటాం. మేము దానిని ఏ టవర్ నుంచి ఎంత రేడియేషన్ వెలువడుతోంది, అవి ప్రమాణాలకు మించి లోబడి ఉందా లేదా అనేది మేము నిర్ధారించుకుంటాం. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 34,000 టవర్లు ఉన్నాయి. ఈ 34,000 టవర్ల సమాచారము ఎవరైతే ఆ టవర్స్ను వాడి సర్వీసులు అందజేస్తున్నారో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్కి ఎప్పటికప్పుడు ఈ రేడియేషన్ వాల్యూ మీద మాకు వాళ్ళు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. స్వయం ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తారు. సమర్పించినప్పుడు అది మేము చెక్ చేసి అది ఉందా లేదా అని నిర్ధారించుకుంటాం. అదే కాకుండా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి

0: సంవత్సరము అంటే 100లో 5 టవర్స్ ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తాం. ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎవరైతే ఆ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి దాన్ని ఆ ప్రమాణాలకు లోబడి పనిచేసేలాగా సవరించమని, వాళ్ళకి దానితో పాటు పెనాల్టీ కూడా వేసి సవరించమని చెప్తాం. ఆ పెనాల్టీ 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. సో మినిమం 20 లక్షల్లో పెట్టి ఏ ఆపరేటర్ కూడా వాళ్ళకి వచ్చే ఆదాయానికి ఈ కట్టే పెనాల్టీకి చాలా తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వం విధించిన పరిమితులకు లోబడే ఆ సర్వీసులను అందజేస్తారు.
1: మీరు అన్నట్టు ఇప్పుడు 4G నుంచి 5G వెళ్ళడంతో ఎక్కువ వేగాన్ని డేటా ట్రాన్స్ఫర్లో అందించడం కోసం దాని పరిధి తగ్గి దాని కవరేజ్ ఉంటుందన్నారు. మరి అలా తగ్గినప్పుడు ఇంకెక్కువ మొబైల్ టవర్స్ అవసరమయ్యే అవకాశం ఉంటుంది కదా?
0: అవునండి, మొబైల్ టవర్స్ అవసరం అవుతాయి. మొబైల్ టవర్స్ అవసరమైనంత మాత్రాన టవర్స్ ఒక ప్రాంతంలో అంతకుముందు 5 ఉండి ఇప్పుడు 6కో 7కో వెళ్ళినంత మాత్రాన వాటి నుంచి వెలువడే రేడియేషన్ ఎక్కువ ఉంటుందని ఒక అపోహ ఉంటుంది ప్రజల్లో. కానీ అక్కడ 5 ఉన్నా 10 ఉన్నా అన్నిటినీ కలిపి ఆ రేడియేషన్ ప్రమాణాలకు లోబడి పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే కొత్త టవర్ని పెడతారు. ఆ టవర్ కూడా ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అనే దాన్ని అనుసరించే ఆ టవర్ని నిర్మిస్తారు.
1: బాగుంది శ్యాంబాబు గారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి రాష్ట్ర రాజధానిలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారి కార్యాలయం ఉంటుంది. ప్రజల్లో ఎవరికైనా ఇంకేమైనా అనుమానాలు భయాలు ఉంటే వారు మిమ్మల్ని సంప్రదించి, లేదా వారికి సిగ్నల్ సరిగా లేదు వారికి టవర్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అయితే నగరాలతో పాటు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా ఏ ఒక్క అభివృద్ధికి తీసుకోకూడదని భారత ప్రభుత్వం గౌరవ ప్రధాని మోదీ గారి హయాంలో అటు ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కావచ్చు, ఇటు మొబైల్ టవర్ సేవలు కావచ్చు గ్రామీణ ప్రాంతంలో కూడా విపరీతంగా విస్తరిస్తున్నాయి. ఈ మొబైల్ వాడకం చాలా పెరిగింది ముఖ్యంగా ఇంటర్నెట్ వల్ల. మరి అక్కడ టవర్స్ విస్తరణ, దాని తాలూకు అపోహలు, ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు?
0: ఈ భారత ప్రభుత్వం ప్రస్తుతం మొత్తం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతమైనా లేకపోతే పట్టణ ప్రాంతమైనా అందరికీ ఒకే రకమైన సేవలు, అటు వాయిస్ కాల్స్ అవనివ్వండి, డేటా కాల్స్ అవనివ్వండి, డేటా సర్వీసులు అవనివ్వండి, ఇవి పట్టణ ప్రాంతాల్లో ఎంతవరకు మనం అందిస్తున్నామో, ఏ ప్రమాణాలని అనుసరించి ఎంత నాణ్యతతో మనం అందిస్తున్నామో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతే నాణ్యతతో అందించాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీకు 2G ఉండేది, 3G ఉండేది, వాటి స్పీడు చాలా తక్కువ ఉండేది. ఏది చూడాలన్నా బఫరింగ్ ఉండేది. ఒక్కొక్కసారి సపోజ్ ఏదో ఒక యూనివర్సిటీకో ఒక కాలేజీకో మన పిల్లవాడు లేకపోతే అబ్బాయో అమ్మాయో ఏదైనా అప్లికేషన్ పెట్టాలని ఇంటర్నెట్ ఓపెన్ చేసి 2G ద్వారా గానీ 3G ద్వారా గానీ ప్రయత్నిస్తే ఆ అప్లికేషన్ మధ్యలోనే డౌన్లోడ్ అవ్వడం ఆగిపోయేది. మనం చాలా ఆందోళన చెందేవాళ్ళం. అదే ఇప్పుడు అమెరికాలో ఉన్న యూనివర్సిటీ అయినా లేకపోతే ఆముదాల వరుసలో ఉన్న యూనివర్సిటీ అయినా లేకపోతే నిజామాబాద్ లో ఉన్న యూనివర్సిటీకైనా ఏ యూనివర్సిటీకైనా సరే మనం 4G గానీ 5G గానీ మొబైల్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ కి వెళ్లిన తర్వాత దాన్ని ఓపెన్ చేసిన తర్వాత 5-10 నిమిషాల్లోనే మన సమాచారం రెడీగా ఉంటే గనక సమర్పించగలుగుతున్నాం. అంటే మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు, అలా అని మనం ఇబ్బందులు పడకుండా టెన్షన్ ఫ్రీ వాతావరణంలో మనం ఈ సర్వీసులు టెక్నాలజీ పెరిగి ఈ మొబైల్ సర్వీసెస్ బలమైన నెట్వర్క్ గా ఏర్పడినప్పుడు దానివల్ల మనకి ప్రజలకు సహాయంగానే ఉంటుంది, కానీ దానివల్ల అవరోధం కానీ లేకపోతే ఆరోగ్యానికి హానికరం కానీ అని అపోహ చెందవలసిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. ఇంతేకాకుండా మేము ఇప్పుడు ప్రతి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 29 శాఖలు ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ తరఫున. మేము ఏ బిల్డింగ్ లో ఉంటామో ఆ బిల్డింగ్ పైన టవర్ ఉంటుంది. ప్రతి ఆఫీసులోనూ 50 నుంచి 60 మంది సిబ్బంది పనిచేస్తుంటారు, ఉన్నతోద్యోగులు అవనివ్వండి లేకపోతే కింది స్థాయి వరకు. అందరూ కూడా 20-30 ఏళ్ల సర్వీస్ పనిచేసిన తర్వాత కూడా వాళ్ళు పర్సనల్ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి హాని జరిగిందని ఎక్కడ ఇంతవరకు సమాచారం లేదు. నేనే ఉన్నా, నేనే 25 ఏళ్ల నుంచి ఈ టవర్ చుట్టూ తిరుగుతున్నా. నన్ను చూస్తే మీరు అయ్యో మీకు ఇంత వయసు ఉందా అని అనుకోరు సార్. మరి నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, కాబట్టి ఇది టవర్ వల్లే వచ్చింది అని అపోహ మాత్రం పడవద్దు.
1: బాగుంది శ్యాంబాబు గారు. మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో భారత ప్రభుత్వం దేశమంతటా ఒకే విధంగా ఉండాలి ఈ సేవలు అని విస్తరిస్తున్న తరుణంలో, మరి ఇప్పుడు పెరుగుతున్న సాఫ్ట్వేర్ రంగం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, వారు సెలవులకు హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు వారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పనిచేయగలిగేలాగా ఈ వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా మంది వాళ్ళకు కుదినన్ని రోజులు ఆఫీసులో గనక అనుమతి లభిస్తే ఇంటి దగ్గరే కూర్చొని గ్రామీణ ప్రాంతమైనా నగరమైనా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. మరి అలా అన్ని ప్రాంతాల వారు వర్క్ ఫ్రం హోం చేసుకోగలిగేలా

0: లేదా అక్కడ అంతే స్పీడ్గా మీరు అన్నట్టు ఫైవ్ జీ సేవలు అందించగలగడానికి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మరి ఈ ఫైవ్ జీ టవర్స్ కావచ్చు, రేపటి నాడు రాబోయే 6G సాంకేతికత కావచ్చు, దానికి ఇంకా ఈ టవర్స్ విస్తరణ ఎంతవరకు జరగాల్సిన అవసరం ఉందంటారు?
1: ఈ వ్యాప్తిలో భాగంగా యాక్చువల్గా టవర్స్ ఎక్కువే అవసరం అవుతాయి టెక్నాలజీ పెరిగిన కొద్దీ, ఎందుకంటే దాని పరిధి తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ సర్వీసుల నాణ్యత సరిగా ఉండాలి అంటే టవర్స్ ఎక్కువ అవసరం అవుతాయి. ఆ టవర్స్ ఎక్కువ అవసరమైనందువల్ల దానివల్ల మనకి ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది అని అపోహ చెందవలసిన అవసరం అయితే లేదు. 100కి 100% అపోహ చెందవలసిన అవసరం లేదు. అయితే ఏంటంటే, ప్రజలు ఏదో అది అనాథరైజ్డ్ యూట్యూబ్ వీడియో కానీ లేదా వెబ్సైట్లలో కానీ ఏదో ఒక వీడియోను చూసి దాన్ని అపోహలు పెంచుకుంటున్నారు చాలామంది. అటువంటి అపోహలు మాత్రం దయచేసి పెంచుకోవద్దు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఏది మొబైల్ సేవల గురించి కానీ, మొబైల్ పరికరం నుంచి మొబైల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ వలన కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అని నిర్ధారించుకోవడానికి భారత ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ యొక్క వెబ్సైట్ని దానిలో పొందుపరిచిన సమాచారాన్ని మాత్రమే మీరు అవగాహన చేసుకోండి. అది తెలుసుకోవాలంటే www.dot.gov.in ఇదొక వెబ్సైట్. ఇంకొకటి www.tarangsanchar.gov.in ఈ రెండు వెబ్సైట్లలోనూ ఈ సమాచారం పొందుపరిచి ఉంటుంది. కాబట్టి దాని నుంచి అధికారికంగా ఉన్న సమాచారాన్ని మాత్రమే మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. అనధికారికంగా వచ్చిన యూట్యూబ్లో వీడియోలు కానీ వెబ్సైట్లు కానీ ఎవరైనా చెప్పిన విషయాలను నమ్మి కానీ మీరు అనవసరంగా మీ ప్రశాంతతని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే దైనందిన జీవితంలో ఈ మొబైల్ అనేది మనకు ఒక శరీర అంగాల్లో ఒక అంగంగా మారిపోయింది. అది మీ అందరికీ తెలుసు. మీ తెలిసిన విషయాన్ని ఇది మనం విడలేము, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు దీన్ని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి అనేది మాత్రమే మనం ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక బిచ్చుకుంద అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు ఉంటారు. ఆ రైతుకి రైతు భరోసా సహాయం అందాలి. రైతు భరోసా సహాయం అందాలి అంటే ఆ రైతు యొక్క మొబైల్ బ్యాంకుకి అనుసంధానమై ఉండాలి. బ్యాంకుకి అనుసంధానమై ఉండి ఈ రైతు భరోసాకు సంబంధించిన సహాయం అందాలి అంటే అది దానికి సిగ్నల్ సరిగ్గా ఉండాలి, దానికి డేటా సరిగ్గా ఉండాలి, ఈ టవర్ కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడే మీకు రైతు భరోసా సహాయం మీ బ్యాంకులో జమ అవుతుంది. అదే కాకుండా ఆధార్తో అనుసంధించిన ఆధార్ సేవలు కానివ్వండి, తర్వాత బ్యాంకింగ్ సేవలను కానివ్వండి, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పండ్లు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు,
0: స్కానర్స్
1: మొత్తం అందరూ కూడా ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి అంటున్నారు. మనం కూడా డబ్బులు మర్చిపోయాం. ఈ పేపర్ కరెన్సీ అనేది తొందరలోనే మాయమైపోవచ్చు. ఎందుకంటే 5 రూపాయలకి, 2 రూపాయలకి, 10 రూపాయలకి
0: చిల్లర దొరకట్లేదు,
1: చిల్లర దొరకట్లేదు కూడా. సో కాబట్టి మీరు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేయాలి అంటే సిగ్నల్ చక్కగా ఉండాలి. సిగ్నల్ చక్కగా ఉండాలంటే టవర్స్ ఎక్కువ అవసరం అవుతాయి. ఎక్కువ టవర్స్ అవసరమైనవి కాబట్టి రేడియేషన్ చాలా మనకు హానికరం అవుతుందేమో, ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని అపోహ చెందద్దు. దీన్ని సరిచూడడానికి కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖ మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ శాఖ. కాబట్టి ప్రజలెవరూ కూడా ఈ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే కానీ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ కానీ ప్రమాణంలోనూ ఉంటుందని నమ్మి మీరు ప్రశాంతంగా నిశ్చింతగా మీరు ఫోన్ వాడుకోవచ్చు.
0: చాలా బాగుంది శ్యాంబాబు గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు అనుమతులు ఈ అంశం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి జనరంజని కార్యక్రమంలో అంటూ కోరిన శ్రోతలు. ఇద్దు మైలారం నుండి శ్రీనిధి, శైలజ సహస్ర గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా డెఫినెట్గా మీరు అడిగిన పాటని ప్లే చేయడానికి ప్రయత్నిస్తాం. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాటని ఏదైనా మాకోసం వినిపించండి అంటూ. తప్పకుండా. రఘునాథ్పురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాటను మాకోసం వినిపించండి అంటూ. డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట ప్లే చేస్తాం. దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. 0402324082 నెంబర్ కి. జోగులాంబ జిల్లా రాజుల నుంచి చంద్రశేఖర్, ప్రణీత, పద్మజ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాట ఏదైనా మాకోసం వినిపించండి అంటూ. తప్పకుండా అండి. దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప హైదరాబాద్ ఈస్ట్ వనస్థలిపురం సాయినగర్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ జనరంజనంలో మాకోసం ప్లే చేయండి అంటూ. అలాగే తిరుపతి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్, ఎనీ సాంగ్ ఓకే థ్యాంక్ యూ అంటూ మెసేజ్ పెడుతున్నారు. కర్ణాటక స్టేట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళంతా. డెఫినెట్గా మీకోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తామండి. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి, వివిధ భారతి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 7:38 మినిట్స్ అండ్ 30 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా ఈ ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ప్రతి బుధవారం అంటే ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి ఈ అంశం గురించి మాట్లాడతారు. తప్పకుండా వినండి బిజినెస్ ముచ్చట్లు ఈ ఉదయం 9:15.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 7:46 స్టూడియో క్లాక్లో జనరంజని ప్రోగ్రామ్ వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. 0402324082 నెంబర్కి మాకోసం ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ, యాదగిరి, కొండ, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ తప్పకుండా అండి. గుడ్ మార్నింగ్ సార్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా మధురాతి మధురం, మధురమైన పాటలు వినిపిస్తున్నారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మాకోసం ఏదైనా మంచి సాంగ్ని ప్లే చేయండి అలాంటిదే అంటూ మెసేజ్ చేశారు. కీసర అవుటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య, తప్పకుండా మీ అందరి కోసం ఈ పాట.
4: తప్పు తప్పు

0: చేయాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 7:30

0: 3 minutes and 35 seconds స్టూడియో క్లాక్ లో మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ ని వినిపిస్తారా అంటూ మెసేజ్ చేశారు హనుమంతరావు గారు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి. తప్పకుండా హనుమంతరావు గారు. అలాగే లక్ష్మీకాంత్, రవలి, పులిపాటి సత్యవతి, వెంకటేష్ పులిపాటి, ఒక మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ మహబూబ్ నగర్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. శుభోదయం సార్. శుభోదయం అండి మీకు కూడా. ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ అంటూ రవికుమార్ వడ్లమణి అల్మాస్ కూడా నుంచి మెసేజ్ చేస్తున్నారు. తప్పకుండా ఒక మంచి సాంగ్ మీకోసం ప్లే చేస్తాం. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप आरोप. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: శుభోదయం. ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మన అందరికీ ఇష్టమైన జనరంజని. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. పుట్టపాక నుండి భవానీ వెంకట్ మేడం.
0: భవానీ వెంకట్ గారు, ఈనాటి కార్యక్రమంలో ఏ పాట వినాలని అనుకుంటున్నారు మరి మీరు?
1: మంగమ్మ ఉతుకుతుంటే అందం అనేది ఒక అనురామలింగ సాంగ్ ఉంటది మేడం.
0: తప్పకుండా అండి. జమీందార్ గారి అమ్మాయి చిత్రంలో నుంచి మీరు అడిగిన పాట నేను ఖచ్చితంగా వినిపిస్తాను. ధన్యవాదాలు.

0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు పునా వెంకటేశం, నమ్మాని విలేజ్ మేడం.
0: వెంకటేశం గారు శుభోదయం అండి.
1: మేడం, మాకు ధర్మచక్రం చిత్రం నుండి విక్టర్ వెంకటేష్ గారిది యమునా తీర పాట మేడం.
0: తప్పకుండా తప్పకుండా అండి, చాలా చక్కటి పాట అడిగారు, మీకోసం ఈ పాట వినిపిస్తామండి. ధన్యవాదాలు.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: నా పేరు సూర్యనారాయణ.
1: సూర్యనారాయణ గారు ఎక్కడ నుండండి?
0: హైదరాబాద్ అవ్వాలి నుంచి. మేడం
1: మీరు బాగున్నారా?
0: ఈనాటి
1: కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: ప్రేమంటే ఏమిటో నేను ప్రేమించాకే.
1: ప్రేమంటే ఏమిటంటే తప్పకుండా అండి, మీకోసం ఈ పాట వినిపిస్తాం. ధన్యవాదాలండి.

0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే. శుభోదయం వివిధ భారతి.
0: శుభోదయం అండి.
1: ఆనందర కాలనీ అండి.
0: ఈనాటి కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అఖండ సినిమా నుంచి జై వాలయ్య సాంగ్.
0: అరే తప్పకుండా అండి, మంచి హుషారైన పాట అడిగారు, ఖచ్చితంగా వినిపిస్తామండి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: మార్నింగ్ అండి మేడం గారు.
2: శుభోదయం అండి, మీ పేరు?
3: దస్తగిరి మేడం, కడప జిల్లా ప్రొద్దుటూరు.
2: దస్తగిరి గారు, ఈనాటి కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: వీడెవడండి బాబు, మోహన్ బాబు మేడం. హౌరా మేళా అనే సాంగ్ మేడం.
2: భలే హుషారైన పాట అడిగారండి. తప్పకుండా అండి, మీకోసం ఈ పాట వినిపిస్తాం. ధన్యవాదాలండి.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంత హాయిగా అనిపించిందో కదా. స్వరాల తోడు ఎప్పుడూ మనసుకు హత్తుకుంటుంది. ఇది మన జనరంజని, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:40. ఇంతవరకు మీరు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: श्रोतलको का मुख्य गमनिका, ఈ రోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి, ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెసర్ టి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.

0: వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం. చాలామంది మనకి మెసేజ్లు ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయన్నమాట. జనరంజన్లో ఈ పాట ప్లే చేయండి, ఆ పాట ప్లే చేయండి అంటూ మాకోసం మంచి సాంగ్ వినిపించగలరు అంటూ బౌరంపేట్ విలేజ్ నుంచి నామాల శైలజ, సత్యనారాయణ, భవాని, శాంభవి, శ్రీయాన్, అరుణ్ మెసేజ్ చేశారు తప్పకుండా. మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్ విభాస్ మనకి మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. శుభ శుక్రవారం, శుభోదయం, మాకోసం ఒక మంచి సాంగ్, ఇవాళ వెన్స్డే అండి, ఒక మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ప్లే చేస్తామండి. శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, శ్వేత, లత, నిహాల్, నిఘమాశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు రిక్వెస్ట్ చేస్తున్నారు. సంగారెడ్ది జిల్లా పటాన్ చెరువు నుంచి నవ్య ది గ్రాండ్ కాలనీ నుంచి ఒక మంచి సాంగ్ ఏదైనా మాకోసం ప్లే చేయండి, ప్రభాస్ పాట ప్లే చేయండి, వర్షం సాంగ్ కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా అండి. అండ్ మీరు అడిగిన పాట ప్లే చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. ఇంతవరకు మీరు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ప్రతి బుధవారం అంటే ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి. ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్, యాస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెసర్ టి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. స్టే ట్యూన్డ్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. బుధవారం అంటే ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి, ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెసర్ టి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇది ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ప్రతి బుధవారం 9:15. ఈ టైం కాగానే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మనం బిజినెస్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ ఈరోజు మనతో మాట్లాడడానికి మనతో స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్ అండ్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు. నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి, ఈ అంశం గురించి మనతో ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మాట్లాడతారు. మేడం, మేడం గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్.
0: రైట్, వెల్కమ్ టు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం మ్యామ్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ గుడ్, చక్కగా ఉన్నాను.
0: రైట్ మ్యామ్, పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ రంగంకైనా మూలధనం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? అండ్ ఏ ఏజ్లో చాలా వరకు అవగాహన రాదు, అంటే ఒక సామెత గుర్తుకొస్తుంది, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా. అంటే మనం ఆల్రెడీ అంటే ఒక పక్క ప్రణాళిక లేకుండా పెట్టుబడి గురించి ఏ అవగాహన లేకుండా చాలామంది అందులో దూకేస్తూ ఉంటారు బిజినెస్లోకి. సో సేవింగ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు?
1: ఇదా పాఠశాల పిల్లలప్పటి నుంచి అండి, చిన్నతనం నుంచే ఇది అలవాటు చేసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే పిగ్గీ బ్యాంక్ అనేది ఒకటి చిన్నది ఏర్పాటు చేసుకుంటే అందులో మనకు వచ్చిన డబ్బులు, తల్లిదండ్రులు ఇచ్చింది లేదా తాతలు ఎవరైనా రిలేటివ్స్ వచ్చి ఇచ్చినవి, అవన్నీ దే కెన్ స్టార్ట్ పుట్టింగ్ ఇన్ దాట్ ఇంట్లో. ఒక 10 సంవత్సరాల తర్వాత ఐ థింక్ దే కెన్ ఓపెన్ ఏ కిడ్డీ బ్యాంక్ అకౌంట్, అండ్ అది కూడా మనం ముందు ముందు మాట్లాడదాము.
0: చిన్న వయసు నుంచి పొదుపు అనేది నేర్పిస్తే చాలా బాగుంటుంది పిల్లలకి అని అంటూ.
1: అవునండి, చక్కగా.
0: చిన్న పిల్లల టాపిక్ అంటే గుర్తుకొచ్చింది మేడం నాకు. ఏ ఇయర్ నుంచి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయాలి పాకెట్ మనీ సేవ్ చేయడం అనేది, అంటే అది ఎలా తెలుస్తుంది మేడం పిల్లలకి? నార్మల్గా పేరెంట్సా లేకపోతే టీచర్స్, వీళ్ళ పాత్ర ఎంత ఉంటుంది?
1: తల్లిదండ్రులు చాలా ఉంటుందండి. మ్యాచ్ ద ఫండ్ అనే కొత్త కాన్సెప్ట్ మీకు చెప్తాను. అదేంటి అంటే పిల్లలకు ఒక మనం 100 రూపాయలు ఇచ్చాం, అది పొదుపు చేయండి ప్రతి నెల అని చెప్పినప్పుడు, ఎవరైనా 100 రూపాయలు సేవ్ చేయగానే తల్లిదండ్రి వాళ్ళు ఏం చేయాలి, దాన్ని మ్యాచ్ చేయాలి. వాళ్ళు సేవ్ చేసినందుకు ప్రోత్సాహంగా ఇంకొక 100 రూపాయలు యాడ్ చేసి ఇచ్చారనుకోండి, మెల్లగా పిల్లలకి ఇది చెయ్యాలి అనే ఆసక్తి పెరుగుతుంది,
0: బూస్ట్ అనేది వస్తుంటుంది.
1: అంతే అంతేనండి.
0: సో మామూలుగా సేవింగ్స్ అనేవి చిన్నప్పటి నుంచే మనం స్టార్ట్ చేయడం అనేది నేర్పిస్తే పిల్లలకి ఫ్యూచర్లో అది అలవాటు అవుతూ ఉంటుంది అని చెప్తుంటారు. బట్ సేవ్ చేయడం మాత్రమే ముఖ్యం కాదు, దాన్ని కంటిన్యూ చేయాలి కదా ఒక ఏజ్ వరకు.

0: దాన్ని కంటిన్యూ చేయాలి. దీనికి టీచర్స్ అయినా లేకపోతే ఆ తర్వాత వారి పాత్ర ఎలా ఉంటుంది మేడం?
1: చాలా చక్కగా అడిగారండి. ఒక 10 ఏళ్ళ వరకు ఇంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సరిపోతుంది. 10 నుంచి 18 ఏళ్ళ వరకు ఈ మైనర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారండి. దాన్ని కిడ్డీ బ్యాంక్ అంటారు రకరకాలుగా. దీనిలో ఏంటి అంటే పిల్లలకి ఈ బ్యాంక్ వ్యవహారాలు, అంటే బ్యాంక్కి వెళ్ళి డబ్బులు ఎలా డిపాజిట్ చేయాలి, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, లేదా బ్యాంక్ ఓవరాల్ వ్యవహారాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళు చిన్నగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్, అంటే ఎక్కడైనా వేరే విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా మటుకు బ్యాంకులు మనకి హెల్ప్ చేస్తున్నాయి. ఈ మైనర్ అకౌంట్స్కి డెబిట్ కార్డ్స్, సపోర్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ సపోర్టు రకరకాల బ్యాంకులు రకరకాలుగా ఇస్తున్నాయి. సో మనం పిల్లలకి ఇంట్లో పిగ్గీ బ్యాంక్లో దాచుకోవడమే కాక కిడ్డీ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేయిస్తే మిగతాది వాళ్ళ పొదుపు అనేది లాంగ్ టర్మ్, అంటే ఇంకా వాళ్ళ ఫ్యూచర్ అంతా మంచిగా మనం ఒక బాట దారి వేసినట్టు అవుతుంది.
0: ఏదైనా ఏజ్ అంటే ఏజ్ లిమిట్ ఏదైనా స్టార్టింగ్ ఏజ్ అనేది ఏదైనా ఉంటుందా మేడం?
1: ఉందండి, 10 సంవత్సరాలు, 10 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు మైనర్ అకౌంట్ కిడ్నీ బ్యాంక్ అకౌంట్ అని ఓపెన్ చేస్తారు. 18 ఇయర్స్కి మనలాగే అడల్ట్ అకౌంట్స్ కింద అది కన్వర్ట్ చేసేసుకోవాల్సి ఉంటుంది.
0: సో అన్ని బ్యాంక్స్లో మనం ఈ
1: అన్ని
0: అకౌంట్
1: బ్యాంక్స్లో
0: అనేవి
1: ఉందండి,
0: అవైలబుల్
1: ఉన్నాయండి, ఉన్నాయి.
0: రైట్. సో ఇలానే ఆస్కీ అనేది ఒక వర్డ్ నాకు కొత్తగా వినిపించింది మేడం. అంటే కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు, ఆ పేరు గురించి పెద్దగా అవేర్గా ఉండకపోవచ్చు. ASCII అంటే కొంచెం వివరంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్?
1: చాలా సింపుల్గా చెప్తానండి. మాది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. ఇది 1956లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్థాపించారు. అయితే మేము గవర్నమెంట్ సెక్టర్కి వర్క్ చేస్తూ ఉంటాము. ఇది 2019లో మేము ASCII స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్థాపించి అక్కడ మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అందిస్తున్నాం పిల్లలకి. సో అందులో మాకు 4 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మెయిన్లీ AI, ఫైనాన్స్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ అండ్ HRM అండి. మేము డ్యువల్ స్పెషలైజేషన్ ఇస్తాము. మాది AICTE అప్రూవ్డ్ బాడీ అండి. ఇట్ ఈస్ అ నాట్ టు ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ మీరందరూ నోట్ చేసుకోవాల్సింది, ప్రెసెంట్లీ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద న్యూ అప్లికెంట్స్.
0: సో అప్లికేషన్స్ అనేవి నడుస్తున్నాయంట ASCII లో. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నవారో వాళ్ళందరూ కూడా అప్లికెంట్ అంటే కోర్సెస్ అప్లికే చేసుకోవచ్చు. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే ఎమర్జెన్సీ డిపాజిట్, ఈ టెర్మినాలజీ గురించి చాలా మందికి అవగాహన ఉండదు. పిల్లలకి ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజ్లో అసలు బ్యాంక్ ఏంటి, అకౌంట్ ఏంటి, ఇదంతా చాలా క్లమ్జీగా ఉంటుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్గా వాళ్ళకి ఎలా మనం గైడెన్స్ ఇవ్వాలి అనేది ఈ విషయాలని మనం మేడంని అడిగి తెలుసుకుందాం. కాకపోతే దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట వినేసి వద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇది బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 9:30 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ అండ్ ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు. నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి, ఈ అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. సో పెట్టుబడి పిల్లల్లో పొదుపు అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చే వరకు ఒక అవగాహన ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి మన సేవింగ్స్ అనేవి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది అని మేడం చెప్తున్నారు. మేడం, వన్స్ అగైన్ వెల్కమ్. పెట్టుబడి నీ పాకెట్ మనీయే నీ పెట్టుబడి అంటున్నారు కదా, సో దీని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి మేడం.
2: ఇది చెప్పాను కదండి, పిల్లలకి మనం తల్లిదండ్రులు లేదా తాత నానమ్మ లేదా అమ్మమ్మ లేదా మామయ్యలు చుట్టాలు అందరూ వచ్చినప్పుడల్లా ఎంత కొంత డబ్బులు ఇస్తూ ఉంటారు.
1: మన పాకెట్ మనీ,
2: మన పాకెట్ మనీ అనమాట. అది రెగ్యులర్గా ఇచ్చేది ఉంటుంది, అలాగే అప్పుడప్పుడు అకేషన్స్కి, పండుగలకి, బర్త్డేలకి, వాటికి గిఫ్ట్లు ఇచ్చేది ఉంటుంది. అయితే ఇది రెండు విధాలుగా సేవ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇచ్చింది వాళ్ళు ఒక పిగ్గీ బ్యాంక్లోనో లేదా కిడ్డీ బ్యాంక్ అకౌంట్ అని ఇందాక చెప్పుకున్నాం దానిలోనో వేసుకోవచ్చు. లంసమ్గా ఇప్పుడు బర్త్డేస్కి అకేషన్స్కి ఇస్తూ ఉంటారు, ఆ డబ్బుల్ని మనం వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కాలేజ్లో జాయిన్ అవుతారు అంటే ఒక 6-7 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మనకి లంసమ్గా 10,000 ఉన్నాయి, అది కాస్త మనం ఏం చేయొచ్చు అంటే ఎఫ్డి కింద వేయచ్చు. ఎఫ్డి రేట్లు మనకి అరౌండ్ 6.5-8% ఉన్నాయండి. మనకి ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు 4% ఉంది అప్రాక్సిమేట్గా. అంటే ఏంటి, మనం 100 రూపాయలు ఇప్పుడు దాచుకుంటే, మనం బీరువాలో పెట్టేసి దాచుకుంటే అది కాస్త 96 రూపాయలు అయిపోతుంది సంవత్సరాంతంలో. అదే బ్యాంక్లో పెడితే మనకి 6-8% వస్తుంది. అదొక ఆప్షన్ ఎఫ్డి. రెండో ఆప్షన్ మనం ఈ పోస్టల్ సేవింగ్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ ఇవి విన్నాం. ఇవి ఏంటంటే 8-9 సంవత్సరాలకి డబుల్ అవుతాయి. ఇది అరౌండ్ మనకి 8.25% రిటర్న్స్ ఇస్తాయి. మన అవసరాలను బట్టి మనం ఫిక్స్డ్ డిపాజిట్ కింద ఈ లంసమ్ అమౌంట్ని 1 సంవత్సరం నుంచి 8 సంవత్సరాల వరకు పిల్లలకి గైడ్ చేస్తూ అది సేవ్ చేసుకోవచ్చు.
1: మేడం, ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్, ఈ రెండు పదాలు మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఈ డబ్బుల్ని మనం డిపాజిట్ చేసే టర్మినాలజీలో. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మ్యామ్?
2: ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఆల్రెడీ మనం అంటే ఒక లంసమ్ అమౌంట్ని మనం కొంతకాలం దాచిపెట్టుకోవడం, అది షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ. ఈ ఆర్డి అనేది మనకి లంసమ్ లేదు, ఈ రెగ్యులర్గా ఇచ్చే పాకెట్ మనీ. నాకు సపోజ్ ఒక చిల్డ్రన్గా, ఒక చైల్డ్గా నాకు ఒక 500 వస్తున్నాయి, నాకు అంత ఖర్చు లేదు, నెలకు ఒక 200-300 నేను ఉరికినే పెట్టుకున్నాను. అదేం చేస్తామంటే ప్రతి నెల చిన్న చిన్న మొత్తాల్ని, ఆ పొదుపుని మనం 500 వేసుకోవచ్చు, 200 వేసుకోవచ్చు, ఎంతో కొంత అమౌంట్ని ప్రతి నెల కొంతకాలం అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 6 నెలలు మనకి ఎంత వీలైతే అంతవరకు ఆ డబ్బులు అవసరం లేదో అది మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటే దానికి మనకి 3.25% నుంచి 6.75% దాకా ఉందండి. ఈ 6.75% అనేది 3 సంవత్సరాలు మినిమము. ఇది మనకి గవర్నమెంట్ కూడా స్మాల్ సేవింగ్స్లో దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్ అనమాట. పిల్లల కోసం మనం పొదుపు చేసినా, పిల్లలు పొదుపు చేసుకున్నా వాళ్ళకి ట్యాక్స్ లేకుండా ఉంటుంది ఆ డబ్బులు.
1: మ్యామ్, ఈ విషయాలన్నీ కూడా స్కూల్ లెవెల్లో లేకపోతే కాలేజ్ లెవెల్లో పిల్లలకి తెలియాలంటే ఎలా, అంటే ప్రతి ఒక్కరికి ఈ విషయం మీద అవగాహన ఉండదు, ఈవెన్ పేరెంట్స్కి కూడా అవగాహన ఉంటుందో ఉండదో, సో దీనికి సంబంధించి ఏమైనా ప్రచార కార్యక్రమం లేకపోతే ఏమైనా పబ్లిక్లో ఏమైనా ఉంటాయన్నా?
2: పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చెప్పేసి మేము ఒక చిన్న మాడ్యూల్ పిల్లలకి నేర్పిస్తూ ఉంటానండి. నేను స్వతహాగా చాలా అవగాహన కల్పిస్తూ ఉంటాను పిల్లలకి. ఇది మా కాలేజ్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అని పిల్లలకి ఒక ఎలెక్టివ్ కోర్స్ ఉంది. ఇందులో మేము నేర్పిస్తాం ఎట్లా అంటే ఈ సబ్జెక్ట్ ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు, ఎన్ని రకాల

0: గా చేసుకోవచ్చు. దాంతో సమానంగా ఇది మేమేం చేస్తామంటే ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ చేసి వాళ్ళకి ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మీద నేర్పిస్తాం. అదే కాకుండా ఇవాళ రేపు బ్యాంక్ అకౌంట్ ఉండగానే మనకి బ్యాంక్ యాప్ ఉంటుంది. బ్యాంక్ యాప్లో మనం ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలనుకుంటున్నాం అనే ఆప్షన్ ఇచ్చి మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, అది ఎంతకాలం పెట్టగలం, దీన్ని ఎలా పెట్టచ్చు అంటే మనకి ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ ఆప్షన్స్ వస్తాయి.
1: ఓకే,
0: అదొక గైడెన్స్. రెండవది మనకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎలాగో ఉన్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చాలామంది దీని మీద వర్క్ చేస్తున్నారు. మనకి ఎన్నో అవగాహన వీడియోస్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి.
1: మామూలుగా ఈ ప్రావిడెంట్ ఫండ్ వీటన్నిటి గురించి కూడా, ప్రావిడెంట్ ఫండ్ గురించి పిల్లలకి పెద్దగా అవగాహన ఉండదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ విద్యార్థులకు ఎలా యూజ్ అవుతుందా?
0: చాలా సింపుల్ అండి. ప్రావిడెంట్ ఫండ్ అనగానే మనం ఎప్పుడో కొంచెం పెద్ద వయసు వచ్చాక, ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు వచ్చాక మన రిటైర్మెంట్ ఫండ్గా చూస్తాం. అదే ఇది పిల్లలకి ఏంటంటే ఒక 20 సంవత్సరాలు, ఇప్పుడు 18 ఇయర్స్కి మెజారిటీ వస్తుంది, 2021కి అందరూ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో మనం ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది, మళ్ళీ ఇది అన్ని బ్యాంకులు మనకి ఆటోమేటిక్గా మన యాప్లోనే ఉంటాయి, అందులో మనము సేవ్ చేస్తే, ఇది ఒక 20 సంవత్సరాలకి సేవ్ చేస్తే అది మినిమం లాక్ ఇన్ పీరియడ్ ఇస్ 15 ఇయర్స్ అండి. రిటైర్మెంట్ తర్వాత మీరు ఎగ్జాంపుల్ నెలకు ఒక 2,000 సేవ్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ 40-50 ఏళ్ళకి ఇలా మీరు చేసుకుంటూ పోతే మీరు కోటీశ్వరులు అయిపోతారు. అండ్ 8.25 to 8.5% అండి దానికి రిటర్న్ వచ్చేది, అండ్ దాట్ ఈస్ ఆల్ ట్యాక్స్ ఫ్రీ.
1: నైస్. మామూలుగా కాలేజ్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఎక్కువగా ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయండి అని చాలా వరకు వింటూ ఉంటాం, అంటే వర్కింగ్ వాళ్ళకి వింటూ ఉంటాం. స్టూడెంట్స్కి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే అంశం ఎంతవరకు యూజ్ అవుతుంది, వీళ్ళు అందులో పెట్టుబడి పెట్టవచ్చా లేదా?
0: చాలా చక్కటి ప్రశ్న అండి. దీనికి సింపుల్గా చెప్తాను, ఒక 18 ఏళ్ల వయసు రాగానే యూ విల్ బికమ్ ఏ మేజర్, అండ్ అప్పుడు మీరు, ఇందాక నేను మనం ఆర్డీ అని చెప్పుకున్నాం, అదేవిధంగా ఆర్డీలో మనకి 6.25 నుంచి మనకి అరౌండ్ 7-8% దాకా వస్తుంది లాంగ్ టర్మ్ పెడితే. దాని బదులు పిల్లలకి అదే 500 చొప్పున మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టించాలి. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమీ లేదండి, ఒక ఎక్స్పర్ట్ ఒక కంపెనీలో రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ పూల్ చేసి ఒక చోట పెట్టి, అంటే మనకు శ్రమ లేకుండా అరేంజ్ చేసి పెడతారు. ఈ మ్యూచువల్ ఫండ్ ఎలా అంటే, ఒక 500 రూపాయలు నెలకి 3 సంవత్సరాలు, అంటే 36 నెలలు మీరు సేవ్ చేసి అది ముట్టకుండా 5 సంవత్సరాలు వదిలేస్తే మీకు 17-27% రిటర్న్స్ వస్తాయండి. దిస్ ఇస్ వాట్ ఇస్ మ్యూచువల్ ఫండ్. ఈ దీర్ఘకాలికంలో మీకు చాలా గొప్ప లాభాలు. మనం చెప్పినట్టు ఎటువంటి ఇంకే సేవింగ్స్లోనూ ఆ విధంగా ఉండదు. సో చాలా సింపుల్గా ఒక 500 3 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు దాన్ని మీరు అలా ఉంచేయాలి, లేకపోతే కనీసం 2 సంవత్సరాలైనా ఉంచేసేస్తే అది మీకు రిటర్న్స్ కనీసం 15-23-27% కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి మనకి.
1: నైస్ నైస్. మామూలుగా ఈ పొదుపు చేయడం అనేది మనకి డెఫినెట్గా యూజ్ అవుతుంది, బట్ ఈ సేవింగ్స్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం కొన్ని పాటించాల్సిన జాగ్రత్తలు ఉంటాయని చెప్తూ ఉంటారు. సేవింగ్స్ అందరూ చేస్తుంటారు, బట్ అది ప్రాపర్గా సేవ్ చేసుకోకుండా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్గా చేయకుండా చాలామంది లాస్ అవుతూ ఉంటారు. సో దీని గురించి మనం డీటెయిల్గా మేడంని అడిగి తెలుసుకుందాం ఈ ప్రశ్నకి సమాధానాన్ని. కాకపోతే దానికంటే ముందు ఒక చిన్న పాట వినేసొద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 9:30 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఈరోజు ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి, ఈ అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. పొదుపు అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయాలి. అది ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి హ్యాబిచ్యుయేట్ అవుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో కూడా చాలా వరకు మనకి పొదుపు చేయడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ మేడంతో డిస్కస్ చేసాం. మ్యామ్, పొదుపు చేసేటప్పుడు పాటించాల్సిన ప్రాథమిక మెయిన్ సూత్రాలు అంటే ఏం చెప్తారు?
2: చాలా సింపుల్ అండి. అందరం ఏమనుకుంటాం, సంపాదన మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు పొదుపు అనుకుంటాం.
1: సంపాదన మైనస్
2: ఖర్చు అంటే మనం సంపాదించింది, ఖర్చు పెట్టింది, మిగిలింది ఏది ఉందో అది పొదుపు చేద్దాం అనుకుంటారు. అది తప్పండి. ఫస్ట్ సూత్రం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సంపాదన మైనస్ పొదుపు, మిగిలింది ఖర్చు పెట్టుకోవాలి.
1: ఓకే,
2: ఈ సూత్రం మనం పాటించామంటే అసలు ఇంకా ఫ్యూచర్ గురించి మనం ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే ప్రథమ సూత్రం అందరికి.
1: మామూలుగా మనం దాన్ని రివర్స్ చేస్తూ ఉంటాము కదా మేడం.
2: కరెక్ట్,
1: సంపాదన తర్వాత ఖర్చు, ఖర్చు తర్వాత మిగిలిన దాన్ని మనము పొదుపు చేస్తూ ఉంటామేమో.
2: కరెక్ట్.
1: బట్ ఖర్చులకే మనం సంపాదించినంతా కూడా కొన్నిసార్లు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
2: అందుకని సంపాదన మైనస్ పొదుపు, ఆ మిగిలిన ఖర్చు పెట్టండి, ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి మీరు చూడాల్సిన అవసరం లేదు సేవింగ్స్ గురించి.
1: మామూలుగా ఈ మధ్య అప్పు ఎప్పుడు 30 అని మనందరికీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తూనే ఉంటారు. ఈ లోన్స్ అనేవి ఎక్కువగా జనాల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన లోన్స్ సంబంధించిన యాప్స్ కూడా ఈ మధ్య చాలా మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. ఈ అప్పుల ఊబిలో వాళ్ళకి తెలియకుండానే చాలామంది చిక్కుకుంటూ ఉంటారు. సో దీని నుంచి బయటపడాలంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి మ్యామ్?
2: చాలా సింపుల్ అండి, చాలా పెద్ద ప్రశ్న. చాలామంది ఇప్పుడు ఈ అప్పుల ఉచ్చులో కూరుకుపోయారు, ఎందుకంటే ఇవి చాలా సులభంగా మన చేతుల్లో మన పాకెట్లో వచ్చేస్తున్నాయి. ఈ అప్పులు ఇవి చాలా సులభంగా వచ్చేస్తున్నాయి, ఈ యాప్ల ద్వారా ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి చాలా యూత్ ఎక్స్పెషలీ చిన్నపిల్లలందరూ దీనికి ఇది అలవాటు పడిపోయారు. దీంతో ఏంటంటే అప్పు సులభంగా వస్తుంది కానీ వీటి వడ్డీ రేట్లు, ఇది చక్ర వడ్డీ అండి, ఈ వడ్డీ రేట్లు కట్టలేకుండా అయిపోతున్నారు. అంతేకాకుండా మనం యాప్లోనే కదా మనం అప్లై చేసామనుకుంటాం, కానీ మన ఇన్ఫర్మేషన్ అంతా వరల్డ్ వైడ్ వెబ్లో ఉంది. యాప్ నుంచి ఈ యాప్లు కొన్ని రకాలు చైనా వాళ్ళవి ఎలా ఉన్నాయంటే, మీ పర్సనల్ డేటా అంతా యాక్సెస్ చేసేస్తున్నాయి. మీ ఫోటోలు కానీ, మీ చాట్లు కానీ, లేదా మీ ఫోన్లో ఉన్న అన్ని రకాల యాప్ డేటా అంతా డౌన్లోడ్ చేసి పెట్టేసుకుని, మీరు ఒక్క ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి రీచ్ అయిపోయి మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం, మిమ్మల్ని డీఫేమ్ చేసేస్తాము, లేదా మీ పర్సనల్ డేటా అంతా లీక్ చేసేస్తామని బెదిరింపులతోటి చాలామంది యూత్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి, డబ్బుల ఉచ్చులో ఇరుక్కుపోయి. అందుకని దీనికి గవర్నమెంట్ కూడా చాలా అవగాహన కల్పిస్తోంది, మీరు ఈ యాప్లను వాడకండి, మీకు ఏమైనా కావాలంటే డైరెక్ట్గా అప్రోచ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తున్నాయి. ఇదొక చాలా ఇంపార్టెంట్ విషయం, మనందరం నేర్చుకోవాల్సింది.
1: మామూలుగా ఒకవేళ వాళ్ళకి తెలియకుండా యూత్ అయినా లేకపోతే ఏ ఏజ్ పర్సన్ అయినా కూడా ఈ ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ద్వారా అప్పు తీసుకొని దాంట్లో ఇరికిన తర్వాత దాని నుంచి వాళ్ళు బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మేడం?
2: సార్, ఫస్ట్ మనం ఏమైనా తెలుసుకోవాలంటే అప్పు మన సంపాదనను హరిస్తుంది. ఫస్ట్ థింగ్, నేడు చేసే అప్పు రేపటికి ముప్పు, మన స్వేచ్ఛనంతా మనం తాకట్టు పెట్టేసినట్టు. దీనివల్ల మనం ఆర్థికంగా ఎదగలేకుండా ఉంటాం. దాన్ని బట్టి అవసరానికి మించిన అప్పులు చేయకండి. ఏదో మనం మన ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా బతికేయాలి, లేదా మనం

0: స్టేటస్ చూపించాలి, లేదా ఇది కూడా లగ్జరీ ఐటెం, నాకు ఇది అవసరం ఉంది, మనకంత ఇది లేదు. ఎస్పెషల్లీ చెప్తానండి, ఫారిన్ టూర్స్, మన దగ్గర డబ్బులు లేకపోయినా ఈఎంఐలో వాళ్ళు ఇచ్చేస్తున్నారు, శుభ్రంగా లోన్ పెట్టేసి దాంతో మనం టూర్కి వెళ్ళేసి వచ్చేస్తున్నాం, కానీ మనకంత కెపాసిటీ కేపబిలిటీ ఉండదు. దీనివల్ల ఈరోజు మనకు బాగుంటుంది, రేపు మన స్వేచ్ఛ కోల్పోతాం. అందుకని చాలా మనం జాగ్రత్తగా ఉండాలండి అప్పు చేసేటప్పుడు. ఇది అవసరమా, ఇది ప్రధానంగా మనకి లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుస్తుందా అనే బ్యారీస్ మనమే వేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళం.
1: మిడిల్ క్లాస్ ఎప్పుడూ కూడా దీనివల్ల చాలా సఫర్ అవుతుంది అని ఈ మధ్య విశ్లేషణలు చెప్తున్నాయి మేడం. అంటే మన అవసరానికి మించి మిడిల్ క్లాస్ ఎప్పుడూ కూడా అప్పులు చేసి లేకపోతే లోన్లు తీసుకొని దాని తర్వాత కట్టలేక బాధపడుతుంది అని మనం విన్నాం. సో మిడిల్ క్లాస్ పర్సన్స్ అయినా లేకపోతే ఈ మధ్యతరగతి కుటుంబాలు లేకపోతే ఒక మోస్తరు జీతం సంపాదించుకునే కామన్ మ్యాన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్?
0: దీనికి రెండు విషయాలండి. ఒకటి, మనం విలాసాల అవసరాల ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకోవాలి. విలాసాలు అంటే అసలు అవసరాలంటే ఇది లేకపోతే, ఈ వస్తువు లేకపోతే, లేదా ఇది నేను చేయకపోతే నాకు పని జరగదు, లేదా నా పని ఆగిపోతుంది అనుకుంటే అది అవసరం అండి. లేదు అంటే ఎలా ప్రశ్నించుకోవాలి, కాదు అని అంటే, లేదు అంటే ఇది డెఫినెట్గా విలాసమేనండి, దిస్ కెన్ బి పోస్ట్ పోన్డ్. ఏ విధంగా, ఇప్పుడు మనం మెయిన్గా మన స్వేచ్ఛ పోతుంది అంటున్నాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అది ఎలా పోతుంది అని అంటే, మనం ఐదర్ లోన్ యాప్లో తీసుకొని వడ్డీకి చక్ర వడ్డీ కడతాం, లేదా చాలా ఈజీగా సులభంగా క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. క్రెడిట్ కార్డ్ అంటే చాలా డిఫికల్ట్ అండి, ఇది మనకి సమయానికి కట్టకపోతే వడ్డీ చక్ర వడ్డీ అయిపోతుంది, బాధితులు ఈ క్రెడిట్ కార్డ్ ట్రాప్లో వచ్చేస్తారు, కట్టలేదు. జీతం అనేది లిమిటెడ్, మనకు వచ్చే డబ్బులు అనేది లిమిటెడ్, మిడిల్ క్లాస్కి ఖర్చులు అనేది అన్లిమిటెడ్ అయిపోయింది. మళ్ళీ మనం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద ప్రథమ సూత్రం, సంపాదన మైనస్ పొదుపు ఇజ్ ఈక్వల్ టు ఖర్చుకు వెళ్ళాలి. ఇది అవసరమా విలాసమా అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. అవసరాలకి మట్టుకే మీరు అప్పు చేయండి, అవసరాలకు మట్టుకే మీరు ఆ విధంగా ప్రణాళిక చేసుకోండి, లేకపోతే దిస్ కెన్ బి పోస్ట్ పోన్.
1: ఇప్పుడు కాదు తర్వాత,
0: తర్వాత దానికి ఆర్డి రకరకాల ఆప్షన్స్ చెప్పుకున్నాం మనం. మనకు ఒక 6 నెలల తర్వాత ఒక ఖర్చు వస్తుంది అంటే నెలకి ఇంత 200, 300, 500 అని జమ చేసుకొని 6 నెలల తర్వాత మీరు దానికి కావలిస్తే ఇంకొంత జోడించుకొని మీ దగ్గర మిగిలిన డబ్బులు దాంతో హ్యాపీగా మీరు వెకేషన్స్కి వెళ్ళండి, లేదా ఖర్చులు పెట్టుకోండి.
1: ఇంతకుముందు క్రెడిట్ కార్డ్ ట్రాప్ గురించి మీరు చెప్పినట్టుగా క్రెడిట్ కార్డ్ని సరిగ్గా ఉపయోగించకుండా దాని ద్వారా కూడా చాలామంది ఇబ్బందులు పడిన రోజులు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో క్రెడిట్ కార్డ్ని ఎలా యూజ్ చేయాలి, క్రెడిట్ కార్డ్కి ఏదైనా సూత్రాలు, క్రెడిట్ కార్డ్ని మంచిగా యూజ్ చేస్తే అది మనకి యూజ్ అవుతుందని కూడా చాలామంది ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారు.
0: అవునండి, క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. ఇందాక చెప్పిన మళ్ళీ అదే, విలాసమా అవసరమా చూసుకోండి, లేదా ఆఫర్స్. ఇప్పుడు కొన్ని మనం మామూలుగా ఇప్పటికిప్పుడు డబ్బులు పెట్టుకోలేము, క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఆ సౌలభ్యం ఇస్తోంది మనకి. సో మన అవసరాలు, మనకి ప్రస్తుతానికి స్కూల్ ఫీజులు ఉన్నాయి, లేదా ఒక చిన్న ఫంక్షన్ ఉంది, లేదా ఒక అకేషన్ ఉంది, ఒక గోల్డ్ మనం కొనుక్కోవాల్సి వస్తుంది, అలాంటప్పుడు ఈ క్రెడిట్ కార్డులు ఉపయోగించుకోండి మీరు. అంతే తప్ప క్రెడిట్ కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా షాపింగ్ చేసేసి ఖర్చులు పెట్టేసి నెలాఖరికి అది మనకి బిల్లు వచ్చేసరికి దాన్ని కట్టలేకపోతే, ఒక్కటి మిస్ అయినా మనకి దానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ, ఒక్కసారి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్ ట్రాప్లో పట్టామంటే ఇంకా బయటికి రాలేము. చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 క్రెడిట్ కార్డులు పెట్టుకుంటున్నారు. దీని నుంచి దాని పేమెంట్, దాని నుంచి దీని పేమెంట్, ఒక్కసారి చిన్న అవకతవక అయింది అంటే మొత్తం యూ విల్ బీ ఇన్ దట్ ట్రాప్ అండ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు కమ్ బ్యాక్ అండి. కంప్లీట్గా మనది అస్తవ్యస్తంగా అయిపోతుంది మన ఫైనాన్షియల్ కండిషన్, ఇంకా దాని నుంచి మనం బయటికి రాలేం. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు అవగాహన పెంచుకొని ఎటువంటి అవసరాల ఖర్చులు ఉన్నాయి, ఎటువంటి విలాసాల ఖర్చులు ఉన్నాయి, ఏది ఇంపార్టెంట్, ఏది మనం పోస్ట్ పోన్ చేయొచ్చు, ప్లస్ దీనికి ఇచ్చే ఆఫర్లు మనం ఏ విధంగా పాజిటివ్గా వాడుకొని రేపు ఇవాళ ఖర్చు పెట్టుకొని రేపు ఈ డబ్బులు మనం కట్టగలుగుతాము అన్న హామీ మనకు ఉంటే హ్యాపీగా క్రెడిట్ కార్డులు వాడుకోవచ్చండి.
1: మామూలుగా పొదుపుకు సంబంధించిన సూత్రాలు పాటిస్తూ మనం పొదుపు చేస్తూ ఉంటాం, బట్ ఆ పొదుపు చేసిన దాన్ని మనం పెట్టుబడిగా మార్చుకోవడం లేకపోతే ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవడం, చాలామంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, లేకపోతే ఏదో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం, అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.

0: గురించి ఎలా పొదుపు చేస్తే బాగుంటుంది అనేది మనం డీటెయిల్గా శ్రీదేవి గారిని మేడంని అడిగి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసొద్దాం మేడం. రైట్,
1: ఓకే
0: వింటూ
1: అండి,
0: ఉండాలి
1: థ్యాంక్ యూ.
0: ఆకాశవాణి వివిధ భారతి, ఇది బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. స్టే ట్యూన్.
2: చక్రవర్తికి విధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ

0: భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. అండ్ ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి, ఈ అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మ్యామ్.
2: థ్యాంక్ యూ అండి.
1: మామూలుగా మనం పొదుపు చేస్తూ ఉంటాం, మన అవసరాలు లేకపోతే మన ఖర్చులు వీటిపైన మనం డివైడ్ చేస్తూ కొంత లంసమ్ అమౌంట్ మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం. చాలామంది రియల్ ఎస్టేట్లో లేకపోతే గోల్డ్లో, ఈ మధ్య ఎక్కువ గోల్డ్లో వినిపిస్తుంది, గోల్డ్ రేట్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్టేనా మ్యామ్?
2: ఫస్ట్లీ అండి, మెటల్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే. మీరు ఈరోజు ఇంకా న్యూస్ బిజినెస్ చూసి ఉండరు. సో మనకి ప్రధానమంత్రి గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు మన హైదరాబాద్ 10వ తారీఖు వచ్చినప్పుడు, మీరు గోల్డ్లు కొనకండి అన్నారు. నిన్ననే ఇంపోర్ట్ డ్యూటీస్ అవన్నీ వచ్చాయి, 16% మనకి పెరుగుతోంది. కానీ ఎప్పటికీ ఈ కమోడిటీస్ అయితే ఏ ఉన్నాయో, గోల్డ్ సిల్వర్ అనేది, ఈ మెటల్స్ ప్రపంచంలో తగ్గిపోయినాయండి. యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి గవర్నమెంట్ ఆప్షన్ ఇస్తుంది. సోవరిన్ బాండ్స్ ప్రస్తుతానికి రేట్లు పెరిగాయని ఆపెట్టారు, లేదా 2.5% రిటర్న్ వచ్చేది. లేదు, మీరు డైరెక్ట్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిజికలే కాదు, డిజిటల్ గోల్డ్లో మనం చేసుకోవచ్చు. అది మనం చిన్న మొత్తాల పొదుపు, అంటే మన ఆర్డీలాగా 500, 1000 రూపాయలు అలా సేవ్ చేసుకుంటూ, ఇంతకుముందు చెప్పినట్టు మరి 3 సంవత్సరాలు అది సేవ్ చేయాలండి, ఇంకో 2 సంవత్సరాలు అది వదిలేయాలి. అప్పుడే మనకి రిటర్న్స్ అనేది బెటర్గా వస్తాయి. అండ్ డెఫినెట్లీ గోల్డ్ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్, బట్ నాట్ ఫుల్లీ. ఒక సేవింగ్స్లో 30% మనం గోల్డ్లో పెట్టుకోవచ్చు.
1: మామూలుగా మన చేతిలో లిక్విడ్ క్యాష్ ఉన్నప్పుడు మనం ఎంత ఖర్చు చేస్తున్నాము, లేకపోతే ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నాము, ఎంత సేవ్ చేస్తున్నాం అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడంతా ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ అన్నీ అయిపోయాయి. చాలామంది చెప్తూ ఉంటారు డిజిటల్ పేమెంట్స్ వల్ల మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, లేకపోతే మన దగ్గర ఎంత మనీ ఉందో, మంత్ ఎండ్ వచ్చేసరికి మనం మన పాస్వర్డ్ని ఎంటర్ చేసి మన బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటేనే మనకి భయం అవుతూ ఉంటుంది. చాలామందికి అది చేయరు. సో ఇలాంటి పరిస్థితుల్ని మనం బయటపడాలంటే ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల పొదుపు అనేది, సేవింగ్స్ అనేది చాలా తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది?
2: నిజమేనండి, అవును, ఇది చాలా కరెక్ట్. ఈ యూపీఐ ద్వారా మనం డబ్బులు ఖర్చు పెడుతుంటే మనకు తెలీదు, చాలా సులభం అయిపోయింది, ఒక క్లిక్ బటన్ తోటి అయిపోతుంది. కానీ మీరందరూ యంగ్ జనరేషన్ వాళ్ళు, టెక్ సావీ మీరందరూ, దీనికోసమని చాలా వరకు మన ఖర్చులను ట్రాక్ చేసే చిన్న చిన్న యాప్లు వచ్చాయండి. అవి వాడుకుని మనకి నెల ఖర్చులు ఏంటి అని ఎంటర్ చేసేసి మనం ఇది ఎలా పెడుతున్నాము అని అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీరు చక్కగా మీ డిజిటల్ పేమెంట్స్లో కూడా మీరు పొదుపు చేసుకోవచ్చు తగ్గకుండా. సో అందుకని మీరు ట్రాకింగ్ యాప్లు లేదా ఏ రోజు ఆ రోజు ఖర్చు మనం మ్యాప్ చేసుకోవడం అనేది ఒకటి, ఎండ్ ఆఫ్ ద డే మనం ప్లాన్ చేసుకుంటే ఇది చాలా చాలా సులభం, చాలా ఈజీ అండి.
1: రైట్. అంటే చిన్నప్పటి నుంచి మనకి ఈ పొదుపు చేసుడు మాత్రమే కాదు, మామూలుగా దీన్ని ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఖర్చు పెడుతున్నాం, అది ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ అయినా లేకపోతే డైరెక్ట్ లిక్విడ్ క్యాష్ అయినా, మనం దాన్ని ఒక ఒక ప్రణాళిక ప్రకారంగా మనం ఖర్చు చేస్తే డెఫినెట్గా మనకు తెలుస్తుంటుంది. అండ్ ఆన్లైన్లో కూడా చాలామందికి చాలా యాప్స్ కూడా వచ్చాయి వీటిని ట్రాక్ చేయడానికి అంటూ ఉంటారు. మామూలుగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి నీడ్, చాలామందికి అది లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటామని చెప్తుంటారు. హౌస్ హోల్డ్ లేడీస్ చాలామంది అంటూ ఉంటారు, చిన్నపిల్లలు కూడా మాకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదే అని బాధపడుతూ ఉంటారు. అసలు ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి మేడం యాక్చువల్గా?
2: చాలా సింపుల్ అండి. మనం పని చేయకపోయినా మన పెట్టుబడులు లేదా మన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చే ఆదాయంతో మన అవసరాలు మనం తీర్చుకోగలిగితే అది దాన్ని ఆర్థిక స్వేచ్ఛ లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. మీకు ఇప్పటిదాకా అన్ని సూత్రాలే చెప్పాను నేను. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రతి ఒక్కరూ ఎక్స్పెషలీ చిల్డ్రన్, మన పిల్లలకి మనం నేర్పించాల్సింది. ఆర్థిక ప్రపంచంలోనే ఒక లెజెండ్గా పిలువబడే వారెన్ బఫెట్ గారి గురించి చెప్తానండి. ఆయన ఒక జీవిత ప్రయాణం మనకి విద్యార్థులకి, మనకి, యువతకి పెద్ద గొప్ప పాఠం అండి. ముఖ్యంగా మనందరం పాఠశాల స్థాయి నుంచే ఒక 22 ఏళ్ల లోపు మనం యువత ఈ పర్టికులర్ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చిన్న వయసులోనే ఆయనకి వ్యాపార ఆలోచనలు ఉన్నాయి. 6 నుంచి 10 సంవత్సరాల వయసులో చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేశారండి. ఆయన తాతగారికి ఒక కిరాణా కొట్టు ఉండేది, అందులో

0: లోపల ఆయన వెళ్ళి కోకోకోలా బాటిల్స్ కొని తన ఇంటి దగ్గర ఇతరులకు అమ్మేవారు ఆయన. ఆ వచ్చే బెనిఫిట్ అంటే ఒక 10 సంవత్సరాల పిల్లవాడు ఈ వ్యాపార ధోరణి పెట్టుకొని తనకి చేతనైన దాంట్లో చేశారు. ఒక 12 సంవత్సరాలు అలా వచ్చాక ఆయన ఏం చేశారు, దీంతో పాటుగా న్యూస్ పేపర్లు వేయడం, లేకపోతే పత్రికలకి చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చి ఇచ్చి వాటిలో ప్రింట్ చేయడం, ఆ దాంతో చిన్న చిన్న డబ్బులు సంపాదించారు. మళ్ళీ ఆయన 11వ ఏట 12వ ఏటనే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారండి. మొదటిసారిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. ఏ కంపెనీ అంటే సిటీ సర్వీసెస్ ప్రిఫర్డ్ అనే కంపెనీలో ఆయన $38 చొప్పున ఇవి కొన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి అది కాస్త $28కి పడిపోయింది. అప్పుడు ఆయన భయపడకుండా అలాగే ఉంచి $40 రాగానే అది అమ్మేశారనమాట. అమ్మయ్యా, నేను పెట్టుబడి పెట్టాను, నాకు మంచి లాభం వచ్చింది, నష్టం రాలేదంటే 38కి కొన్నాను, $40కి అమ్మాను అనుకున్నారు. కానీ ఓ విషయం ఆయన ఈ విషయంలో నేర్చుకున్నారు. తర్వాత కొంతకాలానికి ఆ షేర్ కాస్త $200 అయిపోయింది.
1: సూపర్.
0: అప్పుడు ఆయన ఏమనుకున్నారు, పెట్టుబడి పెట్టేటప్పుడు మనకు కావాల్సింది ఓపిక, అంటే పేషెన్స్ చాలా ముఖ్యం అనే విషయం ఆయన నేర్చుకున్నారు. తర్వాత 14వ ఏట ఆయన ఒక చిన్న ఫామ్ కొన్నారు. $1,200 40 ఎకరాలు ఒక ఫామ్ కొన్నారంటే, ఆయన ఇప్పుడు 97-98 సంవత్సరాల మనిషి కాబట్టి అప్పట్లో దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం కష్టపడకుండా ఫామ్ నడుస్తూ ఉంటే మనకి డబ్బులు వస్తాయి అన్న విషయంలో చూశారు. అలాగే ఆయన ఎడ్యుకేషన్లో ఒక లాస్ అంటే ఒక అపజయాన్ని పొందారు. ఏంటంటే ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అప్లై చేశారు, అందులో ఆయనకి సీట్ దొరకలేదండి, ఆయన్ని తిరస్కరించారు. అప్పుడు ఆయన బెంజమిన్ గ్రహం దగ్గర శిష్యరికం చేసి ఈ పెద్ద చదువులు కాకుండా ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారు. తర్వాత నేటి యువతకి ఒక 5 ముఖ్యమైన సూత్రాలు వారెన్ బఫెట్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిందని చెప్తానండి. ఈ 5 మనం పెట్టుకుంటే మన జీవితం చాలా సుగమమవుతుంది, నేటి యువతకి బంగారు బాట వేసినట్టు అవుతుంది. సంపాదించిన తర్వాతే ఖర్చు చేయండి. ఖర్చు చేశాక మిగిలింది దాచుకోవడం కాదు, మీకు ఇంతకు ముందే చెప్పాను నేను. ఏంటి, మన సంపాదన మైనస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు ఖర్చు, ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి. రెండోది, వ్యాపారాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడు డబ్బు పెట్టేసి వదిలేయడం కాదు, అది ఎందులో పెడుతున్నారు, ఆ పర్టికులర్ వ్యాపారం అనేది ఎలా జరుగుతోంది, దీనికి ఒక గ్రోత్ ఆస్పెక్ట్ ఉందా లేదా, ఇది ఆల్రెడీ హయ్యెస్ట్ రీచ్ అయిపోయిందా అని అవగాహన పెంచుకోండి. మూడోది చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ అండి, ఓపిక. మేము పెద్దవాళ్ళని చెప్తూనే ఉంటాం, రాత్రికి రాత్రే డబ్బులు వచ్చేయదు, మనకి కాంపౌండింగ్ ఉంటుంది. కానీ ఇవాళ డబ్బులు పెట్టాం రేపటికి మీకు డబ్బులు ఇస్తాము అంటే అది నమ్మాల్సిన ప్రసక్తి లేదండి, అది స్పెక్యులేషన్, అది రైట్ వే కాదు. సో కొంచెం ఓపిక పెంచుకోండి. మూడోది, మంచి పేరు సంపాదించుకోవడానికి 20 ఏళ్ళు పడుతుంది, కానీ అది పాడైపోవడానికి 5 నిమిషాలు చాలు. ఈ పిల్లవాడు చక్కగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు, చక్కగా వృద్ధిలోకి వస్తున్నాడని చెప్పుకోవడానికి మీకు 20 ఏళ్ళు పట్టింది, కానీ 5 నిమిషాల్లో అదంతా పోతుంది. సో జాగ్రత్త, మీ ప్రతిష్టని మీరు కాపాడుకోండి, మీదే కాదు మీ కుటుంబ ప్రతిష్టని మీరు కాపాడాలి. మూడోది, మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోండి. అంటే ఏంటి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎలాగా, స్కిల్స్ అంటే నైపుణ్యాన్ని పెంచుకోండి. ఇంతకంటే గొప్ప పెట్టుబడి ఉండదండి ఈ 5. సంపాదించిన తర్వాతే ఖర్చు చేయండి, వ్యాపారం అర్థం చేసుకోండి, ఓపికే మీ ఆయుధం లేదా పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీ ప్రతిష్టను మీరు కాపాడుకోండి. 5వది, మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోండి. ఇది వారెన్ బఫెట్ జీవితం. మనకి నిరాడంబరంగా జీవిస్తూ ఆయన చాలా సింపుల్గా ఇది మొదలు పెట్టడానికి చిన్న వయసు కాదు, చిన్న వయసులోనే, ప్లస్ క్రమశిక్షణాభరితంగా ఆయన ఇది చేసుకుంటూ వచ్చారు. అందుకనే చిన్న చిన్న పొదుపులు పెద్ద పెద్ద ఆస్తులుగా మారుతాయి. అప్పు చేసి ఆనందాన్ని కొనకండి, పొదుపు చేసి భవిష్యత్తును నిర్మించుకోండి.
1: సూపర్. సో మనందరం కూడా తలుచుకుంటే వారెన్ బఫెట్ గారి లాగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు, మనందరం కూడా అలా పొదుపు చేయొచ్చు. ఈ బేసిక్ 5 మంత్రాస్ అని చెప్పొచ్చు కదా మేడం.
0: అవునండి, 5 మంత్రాస్.
1: సో ఆ 5 మంత్రాస్ ని గనక మనం ఫాలో అయితే డెఫినెట్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనలో ఉంటుంది, మనం అందరం కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా అవ్వచ్చు, ఆర్థికంగా మనం చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. రైట్, ఇది ఫైనల్గా మేడం, పేరెంట్స్కైనా లేకపోతే పిల్లలకైనా ఒక వర్డ్ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు?
0: చాలా సింపుల్గా చెప్తానండి, ఇందాకే చెప్పాను మీకు, చిన్న చిన్న పొదుపులే పెద్ద పెద్ద ఆస్తులుగా మారుతాయి. అప్పు చేసి ఆనందాన్ని కొనకండి, పొదుపు చేసి భవిష్యత్తు నిర్మించుకోండి. సో ఆల్వేస్ రిమెంబర్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీ ఆర్థిక స్వేచ్ఛ. అంటే మనం ఎటువంటి పని రేపు చేయకపోయినా మనం చేసిన పొదుపుతో వచ్చే ఆదాయంతో మన అవసరాలు తీర్చుకోవాలి. దీనికి చాలా ఇంపార్టెంట్

0: ప్రాథమిక మంత్రం ఆల్రెడీ మీకు చెప్పున్నాను, సంపాదన మైనస్ పొదుపు ఇజ్ ఈక్వల్ టు ఖర్చు. సో ప్లీజ్ ఫాలో దిస్ అండ్ హ్యావ్ ఏ బంగారు బాట మీ జీవితానికి మీరే ఏర్పరచుకుంటారు.
1: రైట్, విత్ దిస్ హ్యాపీ నోట్ చాలా విషయాలు ఈరోజు మనతో షేర్ చేసుకున్నారు ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు. మన పాకెట్, మీ పాకెట్ మనీయే మీ మొదటి పెట్టుబడి, ఈ అంశం గురించి దీని చుట్టూ ఉన్న చాలా విషయాలు మనతో ఈరోజు షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: రైట్, ఇది ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తదుపరి డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికార నివాసంలో సమావేశమైంది. ఈ కమిటీలో ప్రధానమంత్రితో పాటు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. బంగారం, ఇతర విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాలు ఈరోజు నుండి అమల్లోకొస్తున్నాయి. బంగారం, వెండిపైన 5%, ప్లాటినంపైన 5.4% పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకోగా, నిబంధనలకు లోబడి మెటల్ స్పెంట్ క్యాటలిస్ట్పై 4.35% సుంకం వర్తిస్తుంది. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి దామోదర రాజనరసింహ త్వరలోనే ఏఎన్ఎం నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నూతనంగా 16 నర్సింగ్ కళాశాలలు ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 మంది నర్సింగ్ సిబ్బంది ఉన్నారని పేర్కొంటూ టిమ్స్ ఆసుపత్రిని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వాలు అనుమతించినా కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై టికెట్టు ధరలను పెంచకూడదని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కినేని నాగార్జున పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన కేసులో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అనుమతి లేకుండా ఫోటోలను వాణిజ్యానికి వాడటంపై వ్యాపారిని నిలదీయగా, తాము సదరు సినిమాకు అధికారిక మర్చంటైజింగ్ భాగస్వాములము అని, ఆ వస్తువులను నాగార్జున స్వయంగా ప్రమోట్ చేశారని సదరు వ్యాపారి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, యుద్దంలో అమెరికా శాంతియుతంగా లేదా మరో విధంగానైనా గెలుస్తుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్దం ముగింపులో అమెరికాకు చిత్తశుద్ది లేకపోవడమే ప్రధాన అడ్డంకి అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి తెలిపారు. తెలంగాణలో ఈరోజు నుండి తీవ్ర వడగాల్పులు మొదలవుతున్నాయి. ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, హైదరాబాద్లో 43 డిగ్రీలకు చేరవచ్చు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్ వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి.

ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 10:34 మినిట్స్ అండ్ 45 సెకండ్స్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్కి స్వాగతం. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2010, ఈ 5 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ని మనం ప్లే చేసుకుందాం ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్గా. అండ్ మీరు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు వాట్సాప్కి 0402324082 నెంబర్, ఈ నెంబర్కి ఈ 5 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ని నాకు రిక్వెస్ట్ చేయండి, నేను ఆ సాంగ్స్ని ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఫస్ట్ 2005లో నాకు బాగా ఇష్టమైన సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది అండ్ చాలామందికి కూడా ఇష్టమైన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ చిత్ర గారు పాడిన పాట మన్మథా సినిమా నుంచి వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:10:23 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మన్మథ సినిమా నుంచి మనం చిత్ర గారు పాడిన పాట విన్నాము. 2005 నుంచి 2010 ఈ 5 ఇయర్స్ టైం బాండ్లో, ఈ 5 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనము ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్గా ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా నాకు రిక్వెస్ట్ చేస్తూ 0402324082 నెంబర్కి ఆల్రెడీ చాలామంది మనకి ఈ 5 ఇయర్స్లో వచ్చిన సాంగ్స్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఆ సాంగ్స్ అన్నీ కూడా మనం ప్లే చేయడానికి ట్రై చేద్దాం. కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంచ్, అనిరుద్ధ్, శ్రేయాంచ్, హస్తినాపురం ఈస్ట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా మంచి పాట వినిపించండి ప్లీజ్ అంటూ. తప్పకుండా అంటే ఈ 5 ఇయర్స్ టైం బాండ్లో ఏదైనా మంచి సాంగ్ కావాలి అంటూ అడుగుతున్నారు. ఎల్బీ నగర్ హైదరాబాద్ నుంచి లక్ష్మారెడ్డి, వీణా, వీరేందర్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాట ఏదైనా ఈ 5 ఇయర్స్లో ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా ప్లే చేద్దామండి. అండ్ మా కోసం ఏదైనా మంచి సాంగ్ని ప్లే చేయండి ఎవర్ గ్రీన్ హిట్స్లో అంటూ మెసేజ్ చేశారు మాధాసు సత్యనారాయణ, కవిత, భువనగిరి మండలం, రాయగిరి విలేజ్. థ్యాంక్ యూ, డెఫినెట్గా వెల్కమ్ అండి. మీ అందరి కోసం ఈ 5 ఇయర్స్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ ఎవర్ గ్రీన్ హిట్గా వచ్చేస్తుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:17:38 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ అంటే మనం ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్గా ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2010 ఈ 5 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ని అండ్ గజనీ సినిమా నుంచి వచ్చిన సూపర్ హిట్ ట్రాక్ని చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఆ సాంగ్ని మనం ఇంతకుముందే ప్లే చేసుకున్నాం. అండ్ మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ని ఈ టైం బౌండ్లో 2005 నుంచి 2010 మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ని నాకు మెసేజ్ చేయండి. 04023240852 నెంబర్కి. సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. అలాగే మొహమ్మద్ ఫసీ, జునై, జుబేర్, ముఖ్రమ్, నోమాన్, జకీర్, ఫజీల్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ హాయ్ అంటూ మెసేజ్ చేశారు. బట్ ఇంకేం మెసేజ్

పెట్టలేదు దాంట్లో. ఏదైనా ఒక పాట వినిపించగలరని మనవి. జరిపోతుల బుచ్చయ్య అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. పద్మజ నాగకుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి ఇంతకుముందు హాయ్ అని మెసేజ్ పెట్టారు కదా ఆ శ్రోతలు అనమాట. అండ్ నిజామాబాద్ పోతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోష్ని ఎనీ సాంగ్ అంటూ మెసేజ్ చేస్తారు తప్పకుండా. అండ్ మీ అందరి కోసం అండ్ చాలామంది రిక్వెస్ట్ చేసిన సాంగ్ ఈ టైం బౌండ్లో వచ్చిన గోదావరి సినిమా నుంచి టైటిల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలోరించే సంపూర్ణ వినోదం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోలు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లా ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: టెన్ 26 మినిట్స్ అండ్ 40 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. పద్మజ నాగ్ కుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఎనీ సాంగ్ అంటూ, తప్పకుండా అండి. అండ్ మాధురి, మహాలక్ష్మి, మానస, రామలింగేశ్వర కాలనీ నుంచి మేడ్చల్ జిల్లా కీసర్ మండల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ, తప్పకుండా మీకోసం. రంగారెడ్డి జిల్లా బండి రావిరాల విలేజ్ నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాట కావాలి మాకు అంటూ. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సమృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ ఈ టైం బౌండ్లో ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు, తప్పకుండా అండి. ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ 2005 నుంచి 2010 మధ్యలో వచ్చిన పాట అండ్ ఈ టైం బౌండ్లో ఈరోజు మనం ప్లే చేసుకుంటున్నాం సూపర్ హిట్ ట్రాక్స్ని ఎవర్ గ్రీన్ హిట్స్గా. స్టే ట్యూన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: టెన్ 30 అండ్ 27 స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈరోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2010 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని. బొమ్మరిల్లు సినిమా నుంచి సిద్ధార్థ్ పాడిన పాట మనం విన్నాము. రైట్, చాలామంది మెసేజ్లు పెట్టినారు. గుడ్ మార్నింగ్ అండి. సుధాకర్ రావు పులిజాల సుధాకర్ రావు గారు మన్సూరాబాద్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. హైదరాబాద్ బాలనగర్ నుంచి దేవిక సునీత మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ కావాలి అంటూ, డెఫినెట్గా. అలాగే శివకృష్ణ గౌడ్ గోపికా నగర్ నుంచి, అలాగే ప్రణీత్ గౌడ్ కూడా ఉన్నారు ఈ మెసేజ్లో, ఒక మంచి పాట కావాలి అంటూ. గుడ్ మార్నింగ్ అంటూ రవలి నాగ నిర్వాణ్ నిశికాంత్ రిక్వెస్ట్ చేస్తున్నారు ములకల్లపల్లి నుంచి. చాలా టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయండి మీ పేర్లలో. ఓకే, ఎవర్గ్రీన్లో మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, మాకు కూడా ఒక మంచి సాంగ్ వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి ప్రజా, రాజేశ్వర, మీనా, లోకేశ్వర్, విక్రమ్, దుర్గయ్య, లావణ్య, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం అంట, డెఫినెట్గా.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: దాంట్లా ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుగ్గులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్న.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈరోజు 2005 నుంచి మనం 2010 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ చాలామంది మెసేజ్ కూడా పంపించారు మాకు ఈ సాంగ్ ఆ సాంగ్ కావాలి అంటూ. అర్బన్ కాలనీ, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ, యాదగిరి, కొండ, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ. ఎం వెంకటేష్ నందిపేట, మా పేర్లు చదవండి, మాకోసం ఏదైనా మంచి పాట వేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మీ పేర్లు చదివాం, మీకోసం ఒక మంచి సాంగ్ కూడా ప్లే చేస్తాం. నిజాంపేట్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, కొత్త బంగారు లోకం నుంచి ఏదైనా మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ. రామ్రెడ్డి, రాధిక, హనీష్ రెడ్డి, వర్షికారెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా అండి. అలాగే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను, జైనుద్దీన్, అబేదా, ఆయేషా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీ అందరి కోసం కొత్త బంగారు లోకం నుంచి ఒక సూపర్ ట్రాక్ వస్తుంది. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. పేపరు

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నాము. ఈరోజు 2005 నుంచి 2010 ఈ 5 ఇయర్స్ టైం బాండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మనం అవే ప్లే చేసుకుంటున్నాం కూడా. మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ నాగారం దుర్గా టెంపుల్ నుంచి లక్ష్మి, దుర్గయ్య, జగన్, పద్మ, ప్రవళిక, లావణ్య రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా అండి. బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మేడ నుంచి ఒక మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ యాదాద్రి వలిగొండ మండల్ గోల్నేపల్లి విలేజ్ నుంచి ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనుజశ్రీ, హరి, దీక్షి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చాలా మెసేజ్లు ఉన్నాయి, బట్ మన టైం బాండ్ ఇయర్ టైం బాండ్ లాగానే మన ప్రోగ్రామ్కి కూడా ఒక టైం బాండ్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ చాలా వరకు హిట్ సాంగ్స్ మనం ఈ టైం బాండ్లో 2005 నుంచి 2010 మధ్య వచ్చిన సాంగ్స్ని ప్లే చేసుకున్నాం. అండ్ వన్ లాస్ట్ సాంగ్ మీకోసం వెయిట్ చేస్తుంది, కారుణ్య పాడిన పాట. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్దం చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. పుదుచ్చేరి రాష్ట ముఖ్యమంత్రిగా 5వ సారి రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. 2030 నాటికి తెలంగాణలో 6,000 ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. 2035 నాటికి రాష్ట్రంలో 12,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 23.48 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీల జలాలను కేటాయించింది. శ్రీశైలంలోని 5.27 టీఎంసీలను తెలంగాణకు, సాగర్లోని 28.21 టీఎంసీలలో ఏపీకి 10, తెలంగాణకు మిగతా 18.21 టీఎంసీలను విడుదల చేయాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బంగారము, ఇతర విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాలు ఈరోజు నుండి అమల్లోకి రానున్నాయి. బంగారం, వెండిపైన 5%, ప్లాటినంపైన 5.4% పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా, నిబంధనలకు లోబడి మెటల్ స్పెంట్ క్వాట్లిస్ట్పై 4.35% సుంకం వర్తిస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్ వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తెలంగాణలో నేటి నుండి తీవ్ర వడగాల్పులు మొదలవుతాయి. ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా హైదరాబాద్లో 43 డిగ్రీలకు చేరవచ్చు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ డబుల్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. నిన్న పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడి 21-19, 21-23, 21-10తో ఇండోనేషియా జోడీని ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:00 దాటి 4 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. నేను మీ రేడియో సఖీ అనుపమ. ఈరోజు ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? సంగీతానికి భాష లేదు, ఇది అందరూ ఒప్పుకునే విషయమే. మరి ఈ విషయం సినిమాకైతే అన్వయించలేం కదా. తెలుగు సినిమాకు సంగీతం వెన్నెముక లాంటిది. సముద్రంలాంటి తెలుగు సినీ సంగీతానికి తెలుగువారే కాక తెలుగు ఇతరులు కూడా శ్రావ్యమైన సంగీతం అందించారు. అయితే ఇక్కడ ఒక కిటుకుంది. ఆ కిటుకేంటో తెలుసా? బాణీలిచ్చేసి సాహిత్యం రాయించుకోమని చెప్పచ్చు. అప్పుడు భాష అనేది అడ్డంకి కాదు. కానీ తొలి పాట నుంచి మలిపాట వరకు సాహిత్యాన్ని అర్థం చేసుకుని తెలుగు భాషలోని మధురిమను మరింత తీయగా అందించిన ఒక సంగీత దర్శకుడిని ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం. ఎవరు వారు? ఈ పాట వినండి, మీకే అర్థమవుతుంది.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: స్నేహం సినిమాలో పాట వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ కీసర మండలం గోధుమకుంట నుంచి కృష్ణ గౌడ్ గారు మెసేజ్ చేశారు. అలాగే పాట వినిపించేగానే ఈ రోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము అని నేను అడిగాను కదా, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, రవికుమార్ అల్మాజ్గూడ నుంచి, కిరణ్ కుమార్ రేవతి సికింద్రాబాద్ నుంచి సరిగ్గా గెస్ట్ చేశారు. ఆయన పాట ప్రతి తెలుగువారి నోట, ఏ తరమైన అంతరం లేకుండా ఇష్టపడే సంగీత దర్శకుడు మరెవరో కాదు కెవి మహాదేవన్ గారు స్వరపరిచిన కొన్ని అమృత గుళికల్ని ఆస్వాదిద్దాం వారి సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ. మరి ఎక్కడి వారు ఏంటి అన్నది అందరికీ తెలుసు. ఒక్కసారి గతంలోకి, తమిళనాడులోని కృష్ణ కోయిల్లో పుట్టిన మామకు అదేగా అందరం పిలుచుకునే పేరు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. తండ్రి ప్రోత్సాహంతో రకరకాల వాయిద్యాలు, ముఖ్యంగా నాదస్వరం నేర్చుకున్నారు. పోటీల్లో పాల్గొని గాయకుడిగా కూడా ప్రైజ్లు అందుకోవడం పరిపాటి అయిపోయింది. ఇక్కడే ఒక ఆసక్తికర విషయం జరిగింది. నటుడిగా 14 సంవత్సరాల వయసులో అవకాశం వచ్చింది. అదేంటి, అనుపమ గారు మర్చిపోయారా మనం మాట్లాడుకుంటున్నాం సంగీత దర్శకుడు అంటారా? అదే కదా ఒక ఆసక్తికరమైన విషయం మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. ఆ కథ చెప్పడానికే ఈరోజు గుర్తుకొస్తున్నాయికి వచ్చేశాను. మరి ఒక పాట వినిపిస్తాను, దాని తర్వాత విశేషాలు.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం కేవి మహాదేవన్ గారి సినీ ప్రయాణాన్ని. మరి వీరు చిన్నప్పుడే రకరకాల వాయిద్యాలు నేర్చుకున్నారు, అలాగే గాయకుడిగా కూడా వారు పరిచయం అయ్యారు అని చెప్పాను కదా, రకరకాల పోటీల్లో పాల్గొన్నారు అని. కానీ 14 సంవత్సరాల వయసులో నటుడిగా అవకాశం కూడా వచ్చింది. నాగర్కోయిల్ వీరి ఊరు పక్కనే ఉంది. అక్కడ టీవీ చారి అనే తమిళ వ్యక్తి నిర్మాణ రంగం నుంచి వచ్చారు. అప్పట్లో ఏం చేసేవారు, ఏదైనా సినిమా తీయాలంటే నిర్మాణ రంగం నుంచి దర్శకులు కానీ నిర్మాత కానీ ఎవరికి వీలుంటే వారందరూ వచ్చి నటీ నటులను వెతుక్కుంటూ వచ్చేవారు. ఒక సినిమా అంటే తమిళ సినిమా మాతృభూమి తీస్తున్నారు. ఇందులో పాటలు కూడా పాడే అబ్బాయి కావాలి అని చెప్పి వెతుకుతున్నాను అని అంటే ఎవరో చెప్పారు నాగర్కోయిల్లో. పక్కనే కృష్ణన్ కోయిల్ అని ఒక ఊరుంది, అందులో ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా బాగా పాడతాడు అంటే మహాదేవన్ గారిని వారి తండ్రి గారిని కలవడము, తనతో మద్రాస్ తీసుకెళ్లడం జరిగింది. మహాదేవన్ గారి కుటుంబం ఏమనుకున్నారు, వారు ఆశపడ్డారు, సరే స్వరాలు సుస్వరాలు ఎలాగైనా సరే మన పిల్లాడు బాగా పాడతాడు, కానీ నటుడిగా సినీ రంగంలో కనుక పేరు వచ్చిందంటే తగినంత భృతి కూడా లభిస్తుంది అని చెప్పి అనుకున్నారు. కానీ సినిమా నిర్మాణం మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇంటికి తిరిగి వెళ్లే మనసొప్పక మద్రాసులోనే సినీ రంగంలో దొరికిన పని చేసుకుంటూ ఉండిపోయారు మహాదేవన్ గారు. ఇదేంటి ఆదిలోనే హంసపాదు అని చెప్పి మనం అనుకుంటాం, కానీ మహాదేవన్ గారు అనుకున్నారు, తిరిగి ఇంటికి వెళ్తే మళ్ళీ అదే జీవితము, ఆ మధ్యతరగతి జీవితం నుంచి నా కుటుంబాన్ని నేను బయటపడేయాలి అని చెప్పి తాను గట్టిగా అనుకొని మద్రాసులోనే అష్టకష్టాలు పడ్డారట. అప్పటికి ఆయన వయసు ఎంత అనుకుంటున్నారు, నిండా 14-15 సంవత్సరాలే ఉండొచ్చు. 21 సంవత్సరాల వయసులో జూనియర్ ఆర్టిస్ట్గా మరొక అవకాశం ఇంకొక తమిళ సినిమాలో వచ్చింది. దాని తర్వాత ఇంకొక సినిమా, ఇలా అవకాశాలతో అవి కూడా చిన్న చిన్నవి రోజులు సాగుతున్నాయి. మరి మహాదేవన్ గారు సంగీత దర్శకుడిగా ఎప్పుడు మారారు, ఏం జరిగింది చెప్తాను ఈ పాట తర్వాత.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: కేవి మహాదేవన్ గారి సినిమా కష్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి వారు మద్రాస్కి రావడము, నటిస్తున్న తొలి సినిమానే ఆగిపోవడము, దాని తర్వాత దాదాపు 7-8 తర్వాత జూనియర్ ఆర్టిస్ట్గా అవకాశం వచ్చిందని ఇందాక చెప్పాను కదా. 2 చిత్రాలలో నటించాక అప్పట్లో తమిళ కామెడియన్ కొలత్తుమణి గారని ఉండేవారు. వారు ఒక సలహా ఇచ్చారు, చూడు మహా, నువ్వు నటుడిగా కంటే సంగీత దర్శకుడిగా బాగా రాణిస్తావని. కొంత ద్వైది భావంలో పడ్డారు కేవి మాధవన్ గారు. దాని తర్వాత ఈ కొలత్తుమణి గారు అన్నారు, తమిళ సంగీత దర్శకుడు ఎస్వి వెంకట్రామన్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని చెప్పి దగ్గరుండి తీసుకుని వెళ్లి పరిచయం చేశారు. వారి దగ్గర మెయిన్ అసిస్టెంట్గా అప్పటికే టిఏ కళ్యాణం అనేవారు ఉన్నారు. వారి పని చాలా అద్భుతమని తమిళ సినీ వర్గాలలో అందరికీ తెలుసు. వారితో పాటు మహాదేవన్ గారిని మరొక అసిస్టెంట్గా చేర్చుకున్నారు వెంకట్రామన్ గారు. వీరి పనితీరు నచ్చి టిఏ కళ్యాణం గారు ఏం చేశారు, ఒక సినిమాలో ఆయనకు స్వతంత్రంగా సంగీతం అందించడానికి అవకాశం రాగానే ఒక పాటకు సంగీతం అందివ్వమనడము, ఆ పాట మహాదేవన్ చేతుల్లో స్వరాలందుకున్న ఆ పాట హిట్ అవ్వడంతో మహాదేవన్ గారి పేరు అందరికీ తెలిసిపోయింది. దాదాపు మద్రాసు వచ్చిన 20 సంవత్సరాలు తెలుగు సినిమాల్లో కూడా అప్పటికింకా అవకాశం రాలేదు. తమిళ సినిమాలతోనే నెట్టుకొచ్చేస్తున్నారు, అందులో కూడా మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది. పేరు తెచ్చిపెట్టిన తెలుగు సినిమా మాత్రం ఒకటి ఉంది, మాట్లాడుకుందాం. ఆ సినిమా పేరు మీకు తెలిస్తే నాకు సందేశం పంపించేయండి 0402324085.

0: తల్లి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరి ఇందాక నేను అడిగాను కదా, ఏ సినిమాతో కేవీ మహాదేవన్ గారు నిలదొక్కున్నారు, తెలిస్తే జవాబులు పంపించేయండి అని రవికుమార్ వడ్లమాని అల్మాజ్ గూడ నుంచి, అలాగే పెద్దంబర్పేట నుంచి గుండు అంబాదాస్, మాణిక్యాలరావు కాకినాడ నుంచి సరిగ్గా ఊహించారు. ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన మంచి మనసులు. తెలుగులో కూడా సంగీత దర్శకుడిగా కేవీ మహాదేవన్ గారిని నిలదొక్కునేటట్టు చేసిన సినిమా. ఇప్పటికీ ఈ సినిమా పాటలన్నీ వివిధ భారతిలో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి శ్రోతల కోరికల మేరకు. మరి నిజానికి ఈ సినిమాలో వాడిన కొన్ని ట్యూన్స్, అంటే కొన్ని పాటలవి, ముఖ్యంగా మామా మామా, శిలలపై ఇలాంటివి కొన్ని ట్యూన్స్ తమిళ చిత్రం కుముదంకి అంతకు ముందరే కేవీ మహాదేవన్ గారు పనిచేయడం జరిగింది. ఆ సినిమాలో ట్యూన్స్ కూడా ఈ సినిమాలో వాడేశారట. ఈ మనసు చిత్రాలకు మాత్రం ఒక హిట్ పరంపర ఇచ్చింది మహాదేవన్ గారే అని అంటారు. మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు అన్నిటా తన మార్కుతో ప్రభంజనంలా దూసుకొచ్చారు తెలుగు చిత్రసీమలోకి కేవీ మహాదేవన్ గారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్క

0: కొరకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం కేవి మహాదేవన్ గారి సినీ ప్రయాణాన్ని. ఆత్రేయ కేవి మహాదేవన్ గారిది సాహిత్య సంగీతాలకు తిరుగులేని ముద్ర అని చెప్పి అంటారు తెలుగు సినిమాలో. మరి సాహిత్యాన్ని అర్థం చేసుకుని సినిమాకు ఆ పాట ప్రాధాన్యత ఏంటో విపులంగా తెలుసుకుని ఎంత చక్కగా బాణీలిచ్చేవారంటే ఆ పాటలన్నీ సూపర్ హిట్లే. మరి ఆత్రేయ గారు పాటలు ఆలస్యంగా ఇస్తానన్న పేరు

తెలుగు సినిమాలో. మరి సాహిత్యాన్ని అర్థం చేసుకొని సినిమాకు ఆ పాట ప్రాధాన్యత ఏంటో విపులంగా తెలుసుకుని ఎంత చక్కగా బాణీలిచ్చేవారంటే ఆ పాటలన్నీ సూపర్ హిట్లే. మరి ఆత్రేయ గారు పాటలు ఆలస్యంగా ఇస్తానన్న పేరు అందరికీ ఉంది, అంటే అందరికీ తెలిసిన విషయం ఇది. అప్పుడు జేవి రాఘవులు గారు ఒకసారి సలహా ఇచ్చారట మహాదేవన్ గారికి, మామా ఆత్రేయ పాట కోసం ఎదురు చూస్తే చాలా ఆలస్యం అయిపోతుంది కదా, పోని ట్యూన్స్ ఇచ్చే రాదు, తేలికగా ఉంటుంది, నీ సమయం కూడా కాస్త నువ్వు పొదుపుగా వాడినట్టు ఉంటుంది అని చెప్పంటే మామా ఏమన్నారో తెలుసా, కాదు అది తప్పు, ఆ సినిమా ఆత్మ దెబ్బతింటుంది, అక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవద్దు, మనం అర్థం చేసుకొని ఆ సినిమాలో ఆ సిచ్యువేషన్కి తగ్గ సంగీతం అందిస్తేనే అప్పుడు కదా నిజమైన ఆనందం అని చెప్పి అన్నారట కెవి మాధవన్ గారు.

సరే అని. అద్భుతం కదా, మన భాష కాదు అయినా మన యాసలంతో కూడా దోస్తీ చేసుకుని మామ మార మావాడు అని చెప్పి మనందరం గర్వంగా చెప్పుకునేటట్టు మన తెలుగు పాటని జాతీయ స్థాయిలో అవార్డులు. జుమ్మంది నాదం పాటకు పి సుశీల గారికి తొలి జాతీయ పురస్కారం, అలాగే శంకరా పాటకు శంకరాభరణం సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ పురస్కారం అందుకునేటట్టుగా వీరి సంగీత సారథ్యంలో పాటలన్నీ ముందుకు వెళ్లాయి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వేటూరి గారు సినీ రంగ ప్రవేశం చేసే సమయానికి కేవి మాదేవన్ గారు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలుగుతున్నారు. ఆత్రేయ గారు ఎంత నెమ్మదిగా పాట రాసేవారో వేటూరి గారిది అంత వేగం. ఆయన స్పీడ్కి తట్టుకొని ఒక్క మహాదేవన్ గారే అంతే మెరుపు వేగంతో స్వరాలందించేవారు. వేటూరి గారు ఒక సందర్భంలో చెప్పారు, పాట వ్యాకరణం ఎలా ఉండాలి, ఏ పదాల వల్ల సంగీతంతో మేళవిస్తే ఆ పాట గుబాళిస్తుందో, ఇలాంటి కిటుకులన్నీ నాకు నేర్పించింది మహాదేవన్ గారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి సంగీత దర్శకులు కేవీ మహాదేవన్ గారిని. ఒకసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మహాదేవన్ గారు కారులో ఎక్కడికో ప్రయాణం ఎక్కడికో వెళ్తున్నారు. సో అప్పట్లో ఏం జరిగేది, క్యాసెట్స్ ఉండేవి, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ క్యాసెట్ ఒకటి పాటలు కారులో పెట్టేసి వీళ్ళు వింటున్నారు. కారులో అలా వెళ్తున్నారు, ఒక పాట వస్తుంది. ఆ పాట విని బాలుగారితో అన్నారట తమిళంలోనే, మణి ఎంత బాగా పాడావురా, ఎవరు ట్యూన్ చేశారు, ఈ పాట భావం ఎంత బాగుందో, ఆ సంగతులు చూడు ఎంత బాగా పలుకుతున్నాయో. ఆహా ఆహా అంటే బాలుగారు అన్నారట, మామా ఇది మీరు ట్యూన్ కట్టిన శంకరాభరణం సినిమా పాటే, గుర్తుండి కూడా నన్ను పరీక్షిస్తున్నారా అంటే లేదురా మర్చిపోయాను అని చెప్పి కారు ఆపించారు. ఇంతకీ వారికి అంతగా నచ్చిన ఆ పాట అందులో ఏ పాటో ఒక్కసారి వింటారా?

కారు ఆపించాక మహదేవన్ గారు ఏమన్నారో తెలుసా? మణి, ఏంటి ఈ శంకరాభరణం సినిమా? ఎక్కడ మనందరినీ నిలబెడుతోంది? విశ్వనాథ్ గారి ప్రతిభకు జోహార్లు. నీకొక మాట చెప్తాను, జీవితాంతం గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే, ఇప్పుడు కాదు తర్వాతి కాలంలోనైనా సరే, ఎంత బాగా పాడావు అంటే నమ్రతగా విను. అంతేకాని నేను పాడడం వల్లే ఈ సినిమా హిట్ అయింది, సినిమాకి పేరొచ్చిందని మాత్రం ఎప్పుడూ అనుకోకు. అది నీ పతనానికి తొలిమెట్టు అవుతుంది అని చెప్పి బోధించారట. ఎంత చక్కటి మాటలు కదా. అసలు ఇంత బాగా ఆలోచించేవారు కాబట్టే అప్పటి వాళ్ళు, ఇప్పటికీ కూడా వారి పాటలు మనందరం వింటున్నాం. మరి అంతగా ఆ సినిమాకి పేరు తెచ్చి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ అవార్డ్, కేవీ మహదేవన్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్న ఆ పాట మనందరి కోసం.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఉత్తమ దర్శకులైన కె విశ్వనాథ్ బాపు గారులతో పనిచేసి కెవి మహాదేవన్ గారు అందించిన పాటలు ఇప్పటికీ మనందరం మళ్లీ మళ్లీ వినాలనుకునే ఆణిముత్యాలు. కె విశ్వనాథ్ గారితో 21 సంవత్సరాల ప్రయాణం, 25 సినిమాల ప్రస్థానం జయప్రదంగా సాగింది. వీరి కాంబినేషన్లో ప్రైవేట్ మాస్టర్ సినిమాతో మొదలైంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తొలి సోలో పాట పాడుకో పాడుకో ఇందులోదే. విశ్వనాథ్ గారిని ఎక్కువగా కళాత్మకమైన చిత్రాలు తీసే అభిరుచి, వారి అభిరుచికి తగ్గట్టుగా ట్యూన్లు అందించి వారిని మెప్పించడం అంత తేలికైన పని కూడా కాదు. కానీ ఇక్కడున్నది ఎవరు? కెవి మహాదేవన్ గారు. అందించే ట్యూన్స్ అన్నీ నచ్చేవి విశ్వనాథ్ గారికి. మీకు విషయం తెలుసా? సీతారామశాస్త్రి గారి తొలి పాటకు కూడా ట్యూన్ కట్టింది మహాదేవన్ గారే.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్

0: రికార్డ్ తో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: బాపు గారి సినిమాలంటే తెలుగింటికి మామిడి తోరణాలు వంటివి. ఆ మామిడి తోరణాలకి తను కూడా ఒక మామిడాకు అయ్యారు కేవీ మాధవన్ గారు. తన సంగీతంతో 23 చిత్రాలకు బాపు గారు దర్శకత్వం వహించిన చిత్రాలకు సంగీతం అందించారు. సంగీతానికి నోట్స్ రాసుకునే అలవాటున్న బాపు గారితో మహాదేవన్ గారు హాస్యమాడేవారట. ఏదైనా సరంజామా సిద్ధం చేశారా అని అంటే, ఏ రాగంలో పాట అనుకున్నారా, మీరు రాసుకున్నారా, ఫలానా రాగంలోనే నేను పాటలకు సంగీతం అందించాలా అని అర్థం. బాపుగారి మాటల్లో చెప్తే, ఎవ్వరినీ నొప్పించగా నెమ్మదిగా నచ్చచెప్పి పాడించుకునేవారు మహాదేవన్ గారు. మరి మహాదేవన్ గారికి పుగళేంది అనే అసిస్టెంట్ ఉండేవారు. వారి నీడలాగా ఒక సోదరుడిలా చూసుకునేవారు మామను. వీరు అందించిన సంగీతం అద్భుతంగా వాయిద్యకారులతోనూ నేపథ్య గాయని గాయకులతోనూ ఒక వారధిలా ఉండి పాడించేవారని స్వయంగా మహాదేవన్ గారే ఎన్నోసార్లు చెప్పారు. 3.5 దశాబ్దాల పాటు తెలుగు సినిమాను తన సంగీతంతో శ్వాస అందించి, స్వరాలను రాగరంజితం చేసి, మనస్సుని మురిపించి, సినిమాను విజయపథం వైపుకు తీసుకువెళ్లడంలో తనదైన ముద్ర వేసి, పాట 10 కాలాల పాటు ఉండాలన్న అభిలాషతో అత్యుత్తమ సంగీతం అందించిన కేవీ మహాదేవన్ గారిని స్వరబ్రహ్మ అనడం చిన్నమాటే. ఇంతకన్నా పెద్ద మాట తెలియని సంగీత ప్రియులం మనందరం. వారి జ్ఞాపకాల పాటల రాగాలలో తడిసిపోవడం తప్ప ఏమీ ఇచ్చుకోలేని నిరుపేద పాటల ప్రేమికులం మనం. ఈరోజు కేవీ మహాదేవన్ గారిని గుర్తు చేసుకున్నాం వారి పాటలను వింటూ. నమస్కారం అంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోలు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తారంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. నేను మీ రేడియో సఖి అనుపమ. మనందరము ఉద్యోగాలతో నగరాలలో చాలా బిజీగా ఉంటాం, అవునా? మరి సొంత ఊరిని వదిలి రాలేక అక్కడే ఉండిపోయిన అమ్మా నాన్నలు, కానీ మనసు మాత్రము మనతోటే ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో వారు వండుకోవడము, తినడము ఇలాంటివన్నీ ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఒంటరితనం బాధిస్తుంది, తినబుద్ధి కూడా కావట్లేదు. మన మనసేమో అక్కడ, మనం మాత్రం ఉద్యోగ ధర్మం కాబట్టి ఇక్కడ. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కదా, అమ్మా నాన్నలు వంట అవసరం లేకుండా, ఒంటరితనం లేకుండా ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుంటుంది అని చెప్పి. ఉంది, అలాంటి ఒక ఉపాయం ఉంది, నేను మీ అందరికీ చెప్తాను.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇందాక చైతన్య స్ఫూర్తిలో పరిచయ వాక్యాలుగా నేను చెప్పాను కదా, ఊర్లో ఉన్న మన అమ్మా నాన్నలు ఒంటరితనం ఫీల్ అవ్వకుండా, అలాగే వంట కూడా చేసుకోకుండా ఉండే ఉపాయం ఉంది అని చెప్పి. గుజరాత్లోని చందన్కి గ్రామంలో ఇలాంటి ఇబ్బందే, కానీ వారికి ఒక అద్భుతమైన ఉపాయం దొరికింది. ఇక్కడ కూడా పిల్లలు ఉద్యోగ ధర్మంతో నగరాలకు వెళ్ళిపోయారు. పెద్దవారందరూ ఒంటరివారయ్యారు. గ్రామమంతా వృద్ధులు, నిరాశతో నిండిపోయిన జీవితాలు. అప్పుడే వారి గ్రామ సర్పంచ్ పూనంభాయ్ పటేల్ గారు, వీరికి ఒక ఆలోచన వచ్చింది. వీరేం చేశారంటే 20 సంవత్సరాలు న్యూయార్క్ నగరంలో ఉద్యోగం చేసి తిరిగి వచ్చేశారు. ఎందుకు అని అంటే దేశం అంటే ఇష్టం కాబట్టి. సరే, వారికి వచ్చిన ఆలోచన ఏంటి, గ్రామంలో ఎవ్వరూ వంట చేయొద్దు అని అన్నారు. అదేంటి మరి, అలా వంట చేయకుండా ఉంటే ఏం చేస్తారు, భోజనం ఎలా అని చెప్పి అందరూ అడిగారట. అందరం కలిసి ఒక్కచోటే వండుకొని తిందామని అన్నారట. అనడం బాగానే ఉంది, మరి దానికి కావలసిన ప్రణాళిక ఏం చేశారు చెప్తాను ఈ పాట తర్వాత.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాము. ఒక ఐడియా వచ్చింది ఎవరికి అంటే, చందన్ కి గ్రామ సర్పంచ్. గుజరాత్ లో ఈ చందన్ కి అనే గ్రామం ఉంది. మరి మీరెవరు వంట చేయకుండా అందరం కలిసి ఒక్క చోటే వండుకొని తిందామని చెప్పి ఒక ఐడియా ఇచ్చారు ఆయన. ఎందుకు ఇచ్చారు అంటే, గ్రామంలో మరి అందరూ పెద్దవారైపోతున్నారు, అలాగే ఒంటరితనంతో బాధపడుతున్నారు. కమ్యూనిటీ కుకింగ్ అనే ఐడియా ఇది, దానికి నాంది ప్రస్థానం అన్నమాట. గ్రామమంతా ఒక్కటయ్యి మూడు పూటల కడుపు నిండా ఒంటరితనాన్ని మర్చిపోయి హాయిగా తినే అవకాశం చందన్ కి గ్రామంలో గ్రామస్తులందరికీ వచ్చింది. సరే, గ్రామంలో మరి ఒక పెద్ద హాల్ ఉంది, దాన్ని భోజనశాలగా మార్చేశారు. అందరూ వయసులో పెద్దవారే కాబట్టి వంట వాళ్లను కుదుర్చుకున్నారు. అచ్చమైన గుజరాతీ భోజనం తింటున్నారు మూడు పూటలా కలిసి. వావ్ అనిపిస్తోంది కదా. మరి ఇంకా డీటెయిల్స్ చెప్తాను వారు ఎలా ప్లాన్ చేశారు, ఏం చేశారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: చైతన్య స్ఫూర్తిలో మనము కమ్యూనిటీ కుకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. గుజరాత్లోని చందన్ కి గ్రామంలో వారు ఇలాంటిదే పాటించారు. అందరూ కలిసి ఒక్కచోట మూడు పూటలా భోజనం చేసే ఏర్పాటు చేసుకున్నారు.

ఇలా కలిసి తినడం వల్ల రెండు ఉపయోగాలున్నాయి. ఒకటి, ఒకరి కష్టసుఖాలు తెలుసుకొని మరొకరు దానికి సహాయం సమయానికి అందజేయడం. మరొకటి, ఒంటరితనానికి గుడ్బై చెప్పడం. ఇప్పుడు చిన్నప్పటి రామ్లీలా కథలు ఇక్కడ వినిపిస్తున్నాయి. జన్మాష్టమి ఉట్టి ఎవరు బాగా కొట్టారో కూడా తెలిసిపోతాం తెలుసా? నవ్వుల పువ్వులు కూడా పూస్తూనే ఉన్నాయి ప్రతిరోజు. గ్రామ సర్పంచ్ పూనంబాయ్ పటేల్ గారు న్యూయార్క్ నుంచి ఉద్యోగ విరమణ చేసి వచ్చిన తర్వాత ఈ మార్పు చందన్కి గ్రామంలో ఒక విప్లవం అనే చెప్పచ్చు. ఇది గ్రామస్తులకు ఎంత ఉపయోగమో, ఆ వంట చేసి అందించే వారికి కూడా ఉపాధి ఇవ్వడం వల్ల వారికి కూడా లాభమే. అమ్మో, ప్రతి నెలా చాలా డబ్బులు ఖర్చు అవుతాయేమో అండి, మాకు వీలు కాదు అని చెప్పి మీరెవ్వరూ అనుమానపడక్కర్లేదు. నెలకి ఇక్కడైతే వీరి భోజనానికి 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదెలాగా అంటే గ్రామంలో పండే సేంద్రియ విత్తనాలు వేసి పండించిన కూరగాయలనే వాడుతున్నారు. కొంత ముఖ్య సామాగ్రి కొంటున్నారు. ఇక సౌర విద్యుత్ అంటే సోలార్ పవర్తో వంటింట్లో పొయ్యి వెలుగుతుంది. మరి మనం కూడా మనమున్న గ్రామంలో దగ్గరున్న ప్రాంతంలో మన అమ్మా నాన్నలకు ఇలాంటి కమ్యూనిటీ కిచెన్ అనే ఐడియా ఇచ్చి ఆ గ్రామంలో అది జరిగేటట్టు చేసే బాధ్యత మనదే అనుకోండి. మనం కూడా వెళ్ళి ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రయత్నించేద్దామా? చందన్కి గ్రామ ఆలోచన ఎంత స్ఫూర్తివంతంగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈసారి ఇప్పుడు ఈ వేసవి సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు ప్రతిపాదించేయండి. మరి

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రీ కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజి అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజి వందలాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజి ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ను తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్

0: கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டவரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
1: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యకుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు భారతదేశ ఆత్మవిశ్వాసానికి, దృఢ నిశ్చయానికి నిదర్శనమని అన్నారు. ఆ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఎంతటి ఒత్తిడులు ఎదురైనప్పటికీ ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని, ఆనాటి పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:41. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ అనుపమ. మరి ఈట్ ఫిట్ అంటే ప్రతిరోజు ఫిట్నెస్ గోల్స్ గురించి ఎందుకు చెప్తున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి ఆరోగ్యమే కదా మహాభాగ్యం, అందుకనే అప్పట్లో అంటే 10 సంవత్సరాల క్రితం వివిధ భారతిలో అత్యంత జనాదరణ పొందిన కార్యక్రమం అంటే హరివిల్లు అని చెప్పి అనేవారు. అవునా? సరే, ఈట్ ఫిట్కి ఈ కార్యక్రమానికి సంబంధం ఏంటి? ఉంది కదా, హరివిల్లులో ఉన్న రంగుల్లాగే మీ భోజనం పళ్ళాన్ని నింపేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము మన భోజనం పళ్ళాన్ని 4 భాగాలుగా విభజిస్తున్నాం అనుకోని, ఒకవైపు సలాడ్స్. అమ్మో ఖర్చండి, మీరు ఇంట్లో ఉన్న వస్తువులతో ఏదైనా చెప్పండి అని చెప్పంటారా? ఖర్చు అని అస్సలు అనుకోక్కర్లేదు. మీకు ఇంట్లో దొరికే అందుబాటులో ఉండే టొమాటో, కీరా, క్యారెట్ని ముక్కలుగా కోసి నిమ్మరసం పిండేయండి. వీలుంటే, అందుబాటులో ఉంటే 4-5 మెంతికూర ఆకులు కూడా దానిపైన పెట్టేయండి. మెంతికూర ఆకులేంటి, చేదుగా ఉంటాయి, మేం తినము. ఆల్రెడీ మెసేజెస్ పంపించేస్తున్నారు శ్రోతలు. కానీ మెంతికూర ఆకులు విటమిన్ ఏతో పాటు జీర్ణక్రియ అంటే డైజెషన్కి చాలా మంచివి. చేదు అని అనుకోకుండా 4-5 ఆకులు ఈ సలాడ్లో కూర ముక్కలతో కలిపి నిమ్మకాయ రసం పిండుతాం కాబట్టి ప్రయత్నించండి, అంతా చేదుగా కూడా అనిపించదు. సరే, ఇంకాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరి మన భోజనాన్ని కూడా రెయిన్బో కలర్స్ తో నింపేద్దాము, హరివిల్లు కార్యక్రమంలా చేసేద్దాం అని చెప్పాను కదా. మరి మన ప్లేట్ ని 4 భాగాలుగా విభజిస్తే ఒక భాగంలో సలాడ్స్ నింపేయమన్నాను. ఇంట్లో ఉండే టొమాటోలు కీరాలతోటి మీరు మరీ అప్పుడే కంగారు పడిపోకండి. మరి ప్లేట్ లో మరోవైపు ప్రోటీన్స్, గుడ్లు లేదా పప్పు, మాంసాహారులైతే చికెన్, చేపల కూర వీటితో నింపండి. ప్రతిరోజు నాన్ వెజ్ కుదరదమ్మా అని అనేస్తారు కదా, అంటే బడ్జెట్కి కూడా భారం అని అనుకుంటే వారానికి ఒకరోజు మాంసాహారులు, మాంసం కూరలు తినండి. మిగిలిన రోజుల్లో పప్పు, ముఖ్యంగా ఆకుకూరలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆకుకూర పప్పు ఆరోగ్యానికి ఎంత మేలో మనందరికీ తెలుసు. తేలికగా జీర్ణం కూడా అవుతుంది. కనీసం ఒక చిన్న గిన్నెడు పప్పు తినే అలవాటు చేసుకోండి. మీలోని కుకింగ్ స్కిల్స్ అన్నిటినీ బయటికి తీసుకురండి, నిద్రలేపండి. రకరకాలుగా పప్పులు కూడా చేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలకి కూడా నచ్చే విధానంగా మీరు తయారు చేయగలరు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ కార్యక్రమం, ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి సిరిమల్ రాశారు సికింద్రాబాద్ నుంచి. సిరిమల్ గారు ఏమంటున్నారంటే, అలనాటి హరివిల్లు కార్యక్రమాన్ని గుర్తు తెచ్చేశారు, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఆసక్తిగా కూడా అనిపిస్తోంది అని. అర్థమైంది కదా, హరివిల్లు కార్యక్రమాన్ని ఈరోజు ఈట్ ఫిట్లో ఎందుకు తీసుకొచ్చానంటే, అప్పటి ప్రోగ్రామ్స్ మనందరికీ తెలుసు, అత్యంత జనాదరణ పొందిన కార్యక్రమాలతో ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనం హెల్దీ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ప్లేట్లో ఒకవైపు సలాడ్స్, మరొక వైపు పప్పు, ఆకుకూరల పప్పు అని చెప్పాను కదా, మరి మూడవ ప్లేస్ ఏంటి? మరొక వైపు మీరు తినాలనుకున్న మెయిన్ మీల్ అన్నమైతే ఒక చిన్న కప్పు మాత్రమే సుమా. పుల్కాల్లాంటివైతే రెండు. తృణధాన్యాలు చిన్న కప్ అంతా నింపండి, అంటే మిల్లెట్స్. ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో నాకు తెలిసినవి, కొన్ని రెగ్యులర్గా తినడానికి వీలైనవి చెప్తున్నాను. ఆరోగ్య సమస్యలు, ప్రత్యేక డైట్ పాటించేవారు, డాక్టర్లు, నిపుణుల సలహా మేరకే ఆహారంలో మార్పులు చేసుకోమని విజ్ఞప్తి. సరే, మూడంతుల ప్లేట్ నిండిపోయింది, నాలుగో వంతులు ఏం పెట్టాలి? ఆలోచిస్తున్నారా? పీచు పదార్థం ఎక్కువ ఉన్న కూరలు తినండి. బీన్స్, క్యారెట్, అలాగే చిక్కుడుకాయలు ఇలాంటివి తినండి. మరి ఐదో భాగం స్వీట్సా? ఐదో భాగానికి కూడా కాస్త ప్లేస్ ఉందా అని చెప్పి నాలాంటి స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా. కుదరదు, స్వీట్స్కి ఫిట్నెస్కి చుక్కెదురు కదా. మరి ఇంకొక భాగం ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నారా? అదేంటి, నాలుగు భాగాలే చెప్పారు కదా అంటే, మరి ఇప్పుడే కాస్త ప్లేట్ నల్ల జరిపాననమాట. ఐదో వంతులో ఏం నింపాలో

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: రేపు సాయంత్రమే ఈ కార్యక్రమం. జానపదాలంటే మన సంపద. ఆ సంపదను కాపాడి మీకందించే చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. తప్పకుండా రండి, మీ అభిమాన ఆర్జలను కూడా కలిసి వారితో పాటు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మరి ఈట్ ఫిట్ లో మనం మాట్లాడుకుంటున్నాము మన ప్లేట్ ని ఒక 5 భాగాలుగా విభజించేసి, ఒక దాంట్లో సలాడ్స్, మరొక దాంట్లో ఆకుకూర పప్పులు, పీచు పదార్థాలున్న కూరలు, ఇంకా సమయం కనుక ఉంటే ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఇప్పటికీ మరి మెయిన్ ఫుడ్ అంటే పుల్కాలు కానీ, తృణధాన్యాలు కానీ, లేదా ఒక చిన్న కప్పు రైస్ కానీ పెట్టుకున్నాక 5వ వంతు ప్లేట్లో ప్రోబయాటిక్స్ తో నింపాలి. పెరుగు లేకపోతే పెరుగు పచ్చడి, యోగర్ట్ ఇలాంటివి, ఇవి లేకపోతే మజ్జిగ ఒక చిన్న గ్లాస్తో నింపండి. ఇవి మనకు అందుబాటులో ఉన్నవే. ఇంకా ఇష్టపడేవారు, ఇంకా మేము చేసుకోగలము అన్న సౌకర్యం ఉన్నవాళ్లు ఈ కిమ్చి అనే దాంతో కూడా నింపచ్చు ప్రోబయాటిక్స్ కి బదులుగా. అంటే కొరియన్స్ కాస్త కారంగా పులుపుగా చేసుకునే క్యాబేజ్ సలాడ్ లాంటిది. ఇలాంటివి కొత్తవి, రకరకాలవి మీరు ప్రయత్నించచ్చు. సరే, హరివిలులో 7 రంగులు కదా, మరి మీరు 4 భాగాలుగా మాత్రమే చెప్పారు. మిగిలిన 2 రంగుల్లో ఏం నింపుతారు, ఏం చెప్తారు అంటే చెప్తాను కదా ఈ పాట తర్వాత.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: హరివిల్లులో 5 రంగులే కవర్ చేశారు అనుపమ గారు అని చాలా మంది మెసేజ్ చేశారు. మరి ఆ 2 రంగులు రోజు మధ్యలో ఎప్పుడైనా సరే పళ్ళు, పుచ్చకాయలు వంటివి, అలాగే సి విటమిన్ ఎక్కువగా ఉండే నారింజలు కానీ మామిడి పండు అని చెప్పి ఒక శ్రోత అప్పుడే మెరుపు వేగంతో మెసేజ్ చేసేస్తున్నారు. సీజనల్ ఫ్రూట్ కాబట్టి కొన్ని మామిడి పండు ముక్కలు కూడా తినచ్చు, కానీ మామిడి పండ్లు తినకూడదు. ఎందుకంటే ఫిట్నెస్ అనుకోండి, మనకి బరువు కూడా పెరిగిపోతాం కాబట్టి ఆచితూచి అన్ని రుచి చూద్దాం, కానీ మోతాదులో మాత్రమే తిందాం. స్ప్రౌట్స్, మొలకల్ని అల్పాహారంగా అంటే స్నాక్గా తినండి. మనందరికీ సాయంత్రం 5 కాగానే ఆకలి వేస్తూ ఉంటుంది కదా, మొలకల్ని మనము ప్రతిరోజు స్నాక్గా తింటూ ఉంటే ఒక్కసారి మనకు కూడా అనిపిస్తుంది మన కడుపు నిండుగా ఉంది కదా, బాగుంది అని చెప్పి. సో ఈట్ హెల్దీ. పండ్లు తినలేని పరిస్థితిలో పళ్ళ రసాలు తాగండి. ఈ ఎండాకాలం డీహైడ్రేషన్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మంచినీళ్ళు కూడా తాగుతూ ఉండండి, మితంగా తినండి, ఫిట్గా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో ఇది ఈరోజు ఈట్ ఫిట్ కార్యక్రమం. మరి మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, రేపు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ ఆడిటోరియం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంత్రం 6 గంటలకు 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లె పాటల పండగకు ఆహ్వానమంటోంది ఆకాశవాణి వివిధ భారతి. అందరూ తప్పకుండా విచ్చేయండి, పాల్గొనండి, కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. స్టూడియోలో సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. వార్తలు వింటారు తెలుగులో.

అని వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కరీంనగర్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తలను నియమించాలని గులాబీ పార్టీ నేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వాడుకోవాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి వివిధ మండలాల ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2040 జనాభా అంచనాలతో రూపొందించిన పథకం 2026 నాటికే ప్రజలకు పూర్తి స్థాయిలో అందకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఇదే క్రమంలో ఆర్&బి శాఖకు మంజూరైన వివిధ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 2030 నాటికి 6,000, 2035 నాటికి 12,000 ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,80,000 పైగా ఈవీలుండగా వీటి మార్కెట్ విలువ 6,297 కోట్ల రూపాయలకు చేరింది. ఈ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్టేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపిస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలియజేశారు. హైదరాబాద్లో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేలాగా ప్రణాళికలు సిద్దమయ్యాయి. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద మరో 116 ప్రాంతాల్లో కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. కృష్ణానదిపై 123 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి నిన్న పరిశీలించారు. ఈ వంతెన నిర్మాణంతో ఆత్మకూరు ప్రాంతానికి మహారదశ పడుతుందని, వచ్చే ఏడాది నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వంతెన పూర్తయితే హైదరాబాద్ నుంచి మంత్రాలయం వరకు దూరం 60 కిలోమీటర్లు తగ్గుతుందని, రవాణా వ్యాపార రంగాల్లో ఆత్మకూరు గద్వాల ప్రాంతాలు అభివృద్ది చెందాయని వివరించారు. వర్షాకాలంలోపు పిల్లర్ల పనులు పూర్తి చేసి నాణ్యతతో పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ఘనంగా నిర్వహించారు. వైశ్యభవన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ముఖ్య అతిథిగా హాజరు కాగా, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నగరం కాషాయమైంది. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకే గత 16 ఏళ్లుగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. జై శ్రీరామ్ నినాదం హిందూ ధర్మానికి రక్షణగా నిలుస్తుందని, సమాజానికి ఆపద కలిగితే ధైర్యంగా పోరాడతామని అన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం జరిగే ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు అధికారులు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. రాష్ట ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఈ మేరకు ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో సంవత్సరం రెండో ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. విద్యార్థులు గమనించాలి, ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్త సగటు 3.48% ఉండగా తెలంగాణ 5.81% అగ్రస్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ 4.20% రెండో స్థానంలోనూ ఉన్నాయి. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి నుంచి ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ వస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టొమాటో ఆభరణాల ధరలు పెరగ్గా ఉల్లి పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ఇంటర్ ప్రవేశాల సమయంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులు నోటరీ చేసిన అఫిడవిట్లు సమర్పించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం అవగాహన కోసం సాధారణ డిక్లరేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుందని, దీనికోసం నోటరీల వద్దకు వెళ్లి అదనపు ఖర్చు చేయవద్దని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసినట్లు కార్యదర్శి తెలియజేశారు. డిక్లరేషన్ ఫారంలను బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, ప్రవేశాల ప్రక్రియలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయవద్దని కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించకుండా పకడ్బందీగా అమలు చేయాలని బోర్డు స్పష్టం చేసింది. మొక్కలలో వైరస్ సంక్రమణను అడ్డుకునే కీలక రక్షణ వ్యవస్థను హైదరాబాద్లోని సిసిఎంబి శాస్త్రవేత్తలు గుర్తించారు. డాక్టర్ మందార్ దేశ్ముఖ్ నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ పరిశోధన ప్రకారం మొక్కలు వైరస్ జన్యు పదార్థాన్ని బంధించడానికి ద్రవరూపంలో ఉండే జిగురు వంటి ప్రోటీన్ బిందువులను ఉపయోగిస్తాయి.
ఈ ప్రోటీన్లలో ఉండే ప్రత్యేక విద్యుత్ ఆవేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకుని దట్టమైన జెల్ వంటి పొరలను ఏర్పరుస్తాయి.

0: ఇవి వైరల్ ఆర్ఎన్ఏను బంధించి అది వృద్ధి చెందకుండా నిలువరిస్తాయి. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో మేలైన వంగడాల అభివృద్ధికి, మానవ వ్యాధుల చికిత్సకు దోహదపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటల్ పద్దతిలో నిర్వహించనున్న ఈ రెండో దశ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టాలని, ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఉన్న సుమారు 35,000 పోలింగ్ కేంద్రాల్లో 2 చొప్పున డిజిటల్ సహాయకులు నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సమన్వయం చేసుకుంటూ పార్టీ సభ్యత్వ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలాగా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ యంత్రాంగాన్ని ఈ ప్రక్రియలో భాగస్వాములు చేస్తూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వేసవి తీవ్రత వల్ల అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఫైర్ ఆఫీసర్ నరేందర్ సూచించారు. ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణతో మాట్లాడిన ఫైర్ ఆఫీసర్, ప్రమాదం సంభవించినప్పుడు ఆస్తి నష్టం కంటే ప్రాణరక్షణకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంటల బారి నుండి ప్రాణాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని తెలియజేశారు.
1: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ను వాడకూడదు. మెట్లు లేదా ర్యాంప్ ద్వారా మాత్రమే బయటకు రావాలి. కాబరా పడి పరిగెత్తకూడదు. దానివల్ల డోర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, మెట్లు మొదలగు ప్రదేశాల్లో తొక్కీసలాట జరిగే ప్రమాదం ఉంది. కేవలం స్పీడ్ వాక్ చేసుకుంటూ మాత్రమే బయటికి రావాలి.
0: రాష్ట ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిధులు విడుదల చేయాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత కోరారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా వేల కోట్లు కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ కృష్ణా గోదావరి నదుల్లో మన రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వినియోగించుకోలేకపోతున్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్పై విప్ ఆది శ్రీనివాస్ ముస్తాబాద్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ పేపర్ లీకేజీలు జరిగాయని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 70,000 ఉద్యోగ నియామకాలు ఒక్క లీకేజీ లేకుండా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ వెంకన్న చెప్పారు. ఎంపీసీ, బైపీసీ, ఏటీ వొకేషనల్ గ్రూపుల్లో నేరుగా అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎంపీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ కీలక చర్యలు చేపట్టారు. జిల్లాలోని 26 గ్రామాల్లో సింగిల్ ఫేజ్ ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తితే లైన్ మొత్తం నిలిపివేయకుండా కేవలం సంబంధిత ట్రాన్స్ఫార్మర్ వద్దే సమస్యను పరిష్కరించే వీలుంటుందని ఆయన తెలియజేశారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా గోదాముల్లో భద్రపరుస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. చెన్నూరు మార్కెట్ యార్డ్ గోదామును అధికారులతో కలిసి సందర్శించిన కలెక్టర్ ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి లలిత తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 3వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా విద్యాధికారి దశరు నాయక్ చెప్పారు. మొత్తం 29 కేంద్రాల్లో మొదటి సంవత్సరం నుంచి 6046 మంది, రెండో సంవత్సరం నుంచి 4032 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. విశేషాలు మరొకసారి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర జరిగింది. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్త నియమించాలని గులాబీ పార్టీ నేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వాడుకోవాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భర్తీ కేంద్రం స్టూడియోల సమయం 1 గంట 20 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్ల సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: మరి ఇంత ఆత్మీయంగా మీ అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. రేపు సాయంత్రం 6 గంటలకు ఆకాశవాణి సంబరాలలో మీ అందరూ కూడా పాలు పంచుకోవాలని మా విజ్ఞప్తి. తప్పకుండా వస్తారు కదూ. మరి షో టైమ్ కి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ అనుపమ. షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? 0402324 0852, 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. ఈ నంబర్ జ్ఞాపకం పెట్టేసుకోండి. ఈ నంబర్కి మేము అడిగే ప్రశ్నలకి జవాబులుగా మీ సందేశాలు పంపించేయడమే. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? సరే, ఫస్ట్ క్వశ్చన్, ఎన్టీ రామారావు గారు అన్నగారంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? మనందరికీ చాలా ఇష్టం, వారి సినిమాలు పదే పదే చూస్తూ ఉంటాం. మరి వారికి డూప్గా కొన్ని చిత్రాలలో మరొక నటుడు పనిచేశారు. ఎన్టీ రామారావు గారికి డూప్గా కొన్ని చిత్రాలలో మరొక పేరున్న నటుడు పనిచేశారు. వారి పేరు తెలిస్తే 0402324 0852, 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

త్రీడి సినిమా నుంచి ఒక హుషారైన పాట వినేశాం కదా, మరి ఇందాక నేను అడిగిన ప్రశ్న ఎన్టీ రామారావు గారికి డూప్ గా కొన్ని చిత్రాల్లో మరొక ప్రముఖ నటుడు పనిచేశారు ఎవరు అనగానే ఎంత స్పీడ్ గా మీ అందరూ ఆన్సర్స్ పంపించారు, అందరూ సరైన జవాబులే పంపించారు. ఇంతకీ జవాబేంటో తెలుసా? నవరస నటన సార్వభౌముడు సత్యనారాయణ గారు అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో రామారావు గారికి డూప్ గా నటించారు. మరి ఇంతకీ రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? మారేడ్పల్లి నుంచి సిరిమల్లే, సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్ శాంతి, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఓల్డ్ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, యూసుఫ్గూడ నుంచి జగదీష్, అంకుశాపురం నుంచి సుదర్శన్, గీతానగర్ నుంచి సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి డాక్టర్ కృష్ణస్వామి, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, అలాగే నాగనాథ్ గుప్తా, వరంగల్ నుంచి గోని రవి, అమనగుర్తి నుంచి సత్యనారాయణ, చందానగర్ నుంచి సిహెచ్ విజయకుమార్, వీరందరూ సరైన జవాబులు పంపించేశారు. మరి శ్రోతలందరికీ మరొకసారి ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లె పాటల పండగ. రేపు సాయంత్రం 6:30 మరి ఎక్కడో తెలుసా? ఎన్టీఆర్ ఆడిటోరియం, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో. మీరందరూ తప్పకుండా రావాలి. మరి మీ అందరి రాకతోటే ఆ కార్యక్రమం విజయవంతమవుతుంది.

స్వరం ఒక వరం, ఇది ఒక ఆర్జేకి, అవునా? మరి ఆ స్వరాన్ని వినే శ్రోతలే మాకందరికీ గొప్ప వరం. మీరు లేని మేము లేము. రేపు సాయంత్రం జరిగే ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో పల్లెపాటల కార్యక్రమంలో తప్పకుండా మీ అందరూ వస్తారని, వచ్చి మా అందరినీ కలుస్తారని, మాతో పాటు కలిసి ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు సాయంత్రం 6:30 సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం. తప్పకుండా వస్తారు కదూ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో టైం అయితే 1:34 55 సెకండ్లు ఇలా పరిగెత్తేస్తూనే ఉంది. అదేంటి టైం అయిపోతుంది అంటున్నారా? మరి రేపు ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది కదా, మీ అందరికీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. సరే, షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324085204023240852 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో స్ట్రాంగెస్ట్ బోన్, బలమైన ఎముక ఏది? మన శరీరంలో స్ట్రాంగెస్ట్ బోన్ అంటే బలమైన ఎముక ఏది? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను అడిగాను మన శరీరంలో స్ట్రాంగెస్ట్ బోన్, బలమైన ఎముక ఏది అని. అందరూ చాలా స్ట్రాంగ్గా వెంట వెంటనే జవాబులు పంపించేశారు. ఇంతకీ జవాబేంటో తెలుసా? ఫీమర్, తొడ భాగంలో ఉండే ఎముక. మరి రైట్ ఆన్సర్స్ పంపించేసిన మన శ్రోతల పేర్లు చెప్పైనా. కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, నేరెడ్మెట్ నుంచి సురేష్, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, అలాగే నేరెడ్మెట్ నుంచి సుధా, మదనపల్లి నుంచి సంకీర్తన, ఇంకా సీతారామమూర్తి, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, హైదరాబాద్ కోటి నుంచి విజయ్ కుమార్, జిబ్లాక్పల్లి నుంచి చక్రపాణి, ఆర్మూర్ నుంచి రాధ, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పోచారం నుంచి లత, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పోలయ్య, బోయిగూడ నుంచి వేద, ఉమ్మడి నుంచి జైనుద్దీన్. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో పొద్దుకంగా 6 గంటలకు.

0: గారేమో ఒగ్గుగా తినిపిస్తారంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. జనులు మెచ్చే పదాలే జానపదాలు. మరి ఇలాంటి జానపదాలు మన ఆత్మీయ వారసత్వ సంపదలు. దీన్ని మనం పరిరక్షించుకుంటూ ఆకాశవాణి 90 సంవత్సరాల సంబురంలో మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. తప్పకుండా వస్తారు కదా.

అదేదో మాయలో ముంచేసింది అని పరుగులో అల్లు అర్జున్ అయితే పాడేశాడు. కానీ మరి మనందరము ఒక వివిధ భారతి అంటే ఇష్టము, ఆకాశవాణి అంటే ఇష్టం కాబట్టి మరి తప్పకుండా మీరందరూ ఆ మాయలో ఆ ఇష్టంలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం అందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు సాయంత్రం 6 గంటలకు తప్పకుండా విచ్చేయండి పల్లె పాటల పండగకి. మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో పాల్గొనాలంటే 0402324052 ఈ నంబర్కి జవాబు తెలిస్తే వాట్సాప్ సందేశాన్ని పంపించేయండి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ ఆంజనేయం సినిమా గుర్తుందా? నితిన్ నటించిన శ్రీ ఆంజనేయం. ఈ సినిమాలో ఆంజనేయ స్వామిగా తెరపైన ఎవరు కనిపించారు? శ్రీ ఆంజనేయం సినిమాలో ఆంజనేయ స్వామిగా తెరపై ఎవరు కనిపించారు? జవాబు తెలిస్తే 0402324085252 ఈ నంబర్కి వాట్సాప్ పంపించేయండి.

0: శ్రీ ఆంజనేయం సినిమా నుంచి పాట వినేశాము. మరి ప్రశ్న కూడా ఆ చిత్రానికి సంబంధించింది అడిగాను కదా. శ్రీ ఆంజనేయం చిత్రంలో ఆంజనేయ స్వామిగా తెరపైన ఎవరు కనిపించారు అంటే అందరూ స్పందించారు, రైట్ ఆన్సర్ అర్జున్ గారు నటించారు. మరి ఎవరెవరు పంపారు? శాపలి నుంచి శ్రీనివాస్, సూరారం నుంచి బ్రూస్లీ, రామరాజ్ నగర్ నుంచి సాయి, ఇబ్రహీంపట్నం నుంచి అరుణ, గజ్వేల్ నుంచి వెంకటేష్, పెడన నుంచి అప్పలరాజు, అలాగే కరీమాబాద్ నుంచి రవి, కుబీర్ నుంచి సంధ్య, సైనిక్పురి నుంచి నిహారిక, చిత్రాల నుంచి వెంకటాచారి, కర్ణాటక నుంచి రామకృష్ణారెడ్డి, కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా, సైనిక్పురి నుంచి నాగరాజ్ నవతి, కొడుమూరు నుంచి రాధ, వీరందరూ సరైన జవాబులు పంపించారు.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా.

0: దాంట్లా ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: రేపు సాయంత్రమే ఈ కార్యక్రమం మరి మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ రేడియో సఖి అనుపమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

0: 2005 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకోబోతున్నాం శాంతి తెరసా లక్రా. అందరిలాగే సామాన్య జీవితం, నర్స్గా తన సేవలు నవ్వుతూ అందించే నైజం వీరిది. ఒక బాబు పుట్టాడు, బాధ్యతలు కూడా పెరిగాయి, కానీ కుటుంబానికి తన విధుల వలన ఎక్కువ సమయం ఇవ్వలేకపోయేది శాంతి తెరసా. బాబు మాల్ న్యూట్రిషన్తో బాధపడేవాడు, అంటే పోషకాహార లోపంతోటి. మరి అది సరిచేసే సమయం కూడా లేదు శాంతికి. 2004 సునామీ ప్రపంచాన్ని చుట్టేసిన రోజులవి. తన కొడుకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నా కూడా ఈ ధీర వనిత అస్సలు నిస్వార్థమైన సేవ ఎంత మంచిగా అందించిందో తెలుసా? అండమాన్ దీవులకు వెళ్ళింది. అక్కడ అడవులలో ఉన్న ఆంగే తెగలోని వారిని కాపాడడానికి వెళ్ళింది శాంతి తెరిసా లక్రా. అక్కడ ఏం జరిగింది, వారు సేవలు అందించగలిగారా, మాట్లాడుకుందాం.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: దూరభారమని మానేరు కదా, మనసుంటే మార్గముంటుంది. తప్పకుండా మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటోంది ఆకాశవాణి వివిధ భారతి. శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరిసా లక్రా గారి గురించి. మరి వీరు సునామీ వచ్చినప్పుడు అండమాన్ దీవులకు వెళ్లి అక్కడ అడవుల్లో ఉన్న ఆంగే తెగ వారిని కాపాడడానికి ప్రయత్నించారని చెప్పి చెప్పాను కదా. ఆంగే తెగ పరిస్థితి అప్పటికి దయనీయంగా మారింది. చాలా మంది సునామీలో కొట్టుకుపోగా మిగిలింది 78 మంది. వారు కూడా రకరకాల వ్యాధుల బారిన పడ్డారు. మరికొందరేమో డెలివరీస్ అయ్యాక కొన్ని కాంప్లికేషన్స్ ఎదుర్కొంటున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, చికిత్స తెలీదు, అగమ్య గోచరంగా ఉన్న ఆ పరిస్థితిలో అలాంటి సమయంలో శాంతి తెరిసా అక్కడికి వెళ్లారు. ముందుగా వారికి భరోసా ఇచ్చారు, నేనున్నాను అన్న నమ్మకాన్ని కలిగించారు. వారికున్న సమస్యలను తనకున్న పరిధిలో పరిష్కరించడానికి ఆలోచన చేశారు. ఊహించండి, మీకు కనుక సునామీ లాంటి పరిస్థితి వస్తే మీరు కూడా నర్స్ ఓ డాక్టరో ఇలాంటి సేవ అందించే రంగంలో ఉంటే, ఆంగే తెగ అనేది ఒకటి ఉంది, అండమాన్ దీవుల వరకు వెళ్లి సేవ చేయాలి అంటే ముందుకొస్తారా? కానీ ధైర్యం చేసింది శాంతి తెరిసా. అది మెచ్చుకోవాల్సింది, స్ఫూర్తివంతమైనది.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, రేపు సాయంత్రం 6 గంటలకు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం NTR ఆడిటోరియంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లె పాటల పండగకు ఇదే మా ఆహ్వానం. మీరందరూ దూరాభారం అనుకోకుండా పెద్ద మనసుతోటి వచ్చి ఆకాశవాణిలో అందరినీ కలిసి మీ అభిమాన ఆర్జీలతోటి, ఆఫీసర్స్తోటి ముచ్చటిస్తూ ఈ కార్యక్రమాన్ని చూడాలని కోరుకుంటున్నాము. శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం శాంతి తెరిసా లక్రా, ఒక నర్స్. వీరు సునామీ సమయంలో అండమాన్ దీవులలో ఉన్న ఆంగే తెగలో వారందరికీ సేవలందించడానికి వెళ్లారని చెప్పాను కదా. మరి అక్కడ సేవలందించడం అంత తేలిగ్గా రోజుల్లో జరగలేదు. మాట్లాడదామంటే భాష తెలీదు, ఉండడానికి ఇల్లు లేదు, ఒక టెంట్లో ఉండేవారు. తినడానికి కడుపు నిండా భోజనమూ లేదు. దొరికినది తిని నదులు దాటి ప్రయాణించేది శాంతి తెరిసా. ఇంత చేసినా కూడా వారిలో నమ్మకాన్ని కలిగించడం మాత్రం చాలా కష్టపడిందట. వారిలో నమ్మకాన్ని కలిగించి మహిళలకు డెలివరీ చేశారు. పుట్టిన నవజాత శిశువుని ఎలా చూసుకోవాలో నేర్పించారు. వారి బాధల్ని తన బాధలుగా అనుకుని స్పందించేవారు కాబట్టే వారందరూ త్వరలోనే ఆమెను యమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే ఆంగే భాషలో అమ్మా అని అర్థం. నిజమే కదా, అమ్మలాగా ఆదరించారు శాంతి తెరిసా లఖ్రా. నిజానికి వారి బాబు పోషకాహార లోపంతో బాధపడుతున్నా ఆ పిల్లాన్ని ఇంట్లోనే వదిలేసి వీరందరినీ కాపాడడానికి ఎక్కడో ఉన్న దీవులకు వెళ్లారు శాంతి తెరిసా లఖ్రా.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్ల సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు రావాలి.
2: తొంభై సంవత్సరాల ఆకాశవాణి సంబరాల్లో మీరు కూడా భాగస్వాములవ్వండి. తప్పకుండా విచ్చేయండి ఈ అద్భుతమైన కార్యక్రమానికి. వస్తారు కదూ. శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరిసా లక్రా గురించి. సునామీ సమయంలో అండమాన్ దీవుల్లోని అడవులకు వెళ్లి ఆంగే తెగవారికి ఎంతో సహాయాన్ని అందించారు. ఇలా 2 సంవత్సరాల సమయం గడిచింది. ఈ కష్టం గడిచింది కదా అని ఊపిరి పీల్చుకునే లోపలే ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి కుదిపేసింది. ఈ అండమాన్ అడవుల్లో ఉండే మరొక తెగ జరావాలు.

వీరికి బాహ్య ప్రపంచంతో దాదాపుగా పరిచయం లేదు. కాని మహమ్మారి బారిన పడితే ఏం చెయ్యాలో కూడా తెలియని అశక్తులు, అమాయకులు ఒక చిన్న వైద్య బృందాన్ని అతి కష్టం మీద ఒప్పించి ఈ జరావాల కోసం తీసుకువెళ్లారు శాంతి, తెరీసా. అసలు ఎంత అద్భుతమైన ఆలోచన కదా! రావడానికి ఎవరూ ఒప్పుకోలేదు. ఎక్కడో ఉన్న అండమాన్ అడవుల్లో మనకేదన్నా అయితే, మనకే కోవిడ్ సోకితే ఏం జరగచ్చు అని దాదాపు మాట్లాడిన వారందరూ నిరాకరించేశారు. కాని పట్టు వదలకుండా ఇంటింటికి వెళ్లి అడిగినట్టుగా ప్రతి డాక్టర్ని కలిశారట. వీరందరూ ఈ చిన్న వైద్య బృందంతో పాటు శాంతి కూడా వెళ్లారు. వెళ్లి వ్యాక్సిన్స్ వేశారు. కాస్త ఊపిరి పీల్చుకుంది. కొండంత ధైర్యం నింపింది అందరిలో శాంతి, తెరిసా.

శ్రోతలందరికీ ఆకాశవాణి ఆత్మీయ ఆహ్వానం. 90 సంవత్సరాల వేడుక, 90 వసంతాల ఆకాశవాణి సంబరంలో పల్లెపాటల పండగ రేపు సాయంత్రం 6 గంటలకు. మరి వేదిక మీ అందరికీ తెలుసు, మరోసారి గుర్తు చేస్తున్నాను, ఎన్టీఆర్ ఆడిటోరియం, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్. తప్పకుండా వస్తారు కదూ, మీ అందరూ పాల్గొంటే మా మనసు మురుస్తుంది, ఆనందమంతా మాదే అని ఎదురుచూస్తూ ఉంటుంది ఆకాశవాణి సిబ్బంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, స్టూడియోలో సమయం 2:48. శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరెసా లక్రా గారి గురించి. వీరు ఎన్నో కష్టాలు పడి అండమాన్ దీవుల్లో ఉన్న తెగలను కాపాడడానికి, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సొంత లాభం అనేది చూసుకోకుండా నిస్వార్థ సేవలు అందిస్తున్నారని చెప్పాను కదా. మరి అండమాన్ దీవుల్లో ఈ గిరిజనులు తెగల కోసం నిస్వార్థంగా శ్రమించిన నర్స్ శాంతి తెరెసా లక్రా సేవలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. పద్మశ్రీ బిరుదుతో 2011లో సత్కరించింది. అంతేకాదు ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారం కూడా అందుకుంది. ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక ప్రముఖ నర్స్, సేవే తన జీవితంగా గడిపిన గొప్ప మాతృమూర్తి. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నర్సులకు ఇచ్చే ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మరి మనందరికీ తెలియకపోవచ్చు, కానీ నర్సింగ్ రంగంలో ఉన్న వారందరికీ తెలుసు, దాదాపు 52,000 మంది అప్లై చేశారు. శాంతి గారిని కూడా నామినేట్ చేసింది మన దేశం. ఇది ఇలా నామినేట్ చేసి ఆ లిస్టులో మన పేరు ఉండడమే అత్యంత గర్వకారణం అని అనుకుంటారు నర్సులందరూ.

శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరిసా లక్రా గారి గురించి. నిస్వార్థంగా వీరు అండమాన్లోని అడవుల్లోకి వెళ్లి అక్కడ ఎందరో గిరిజనులకు, తెగల వారందరి కోసము నిస్వార్థమైన సేవ అందించారని మాట్లాడుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం వారికి, కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించారు. కానీ శాంతికి అవార్డ్స్ ఆనందాన్ని ఇవ్వవట. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడమే నా జీవిత లక్ష్యం. అది పట్టణమైనా పల్లె అయినా ప్రజల ఆరోగ్యం చూసుకోవడానికేగా మేమున్నది అని ప్రశాంతంగా నవ్వుతారు శాంతి తెరిసా. అద్భుతం కదా. కొడుకు ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా అండమాన్ అడవులకు వెళ్లారు. కాకులు దూరని కారడవిలో కూడా ఇదే నవ్వుతూ వెళ్లిన ధీశాలి. అమ్మో, ఏం చేస్తారు ట్రైబల్స్ అని చెప్పి అందరూ భయపెట్టినా సేవ అనే తన ధర్మాన్ని విస్మరించలేదు శక్తిశీలి శాంతి తెరిసా. కోటి ప్రణామాలు ఇటువంటి నర్సుల నిస్వార్థ సేవకు. నిన్న మనందరం అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం జరుపుకున్నాం. కానీ ఏడాదికి ఒక్కరోజు చాలా వీరి సేవలను గుర్తించడానికి? జీవితకాలం ఇలాంటి వారు సమాజం కోసం, మన ఆరోగ్యం కోసం చేసే సేవ అమూల్యం. అందుకే నిరంతరం ఇలాంటి వారందరి కోసమూ మనం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. వీరు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కదా.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: హైదరాబాద్ నాంపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేస్తారని ఆసక్తిగా ఆశగా ఎదురుచూస్తోంది ఆకాశవాణి సిబ్బంది. మరి అందరూ వస్తారు కదా, రేపు కలుసుకుందాం.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: కోలి సినిమా కోసం అనిరుద్ రవిచందర్, సుభాష్ని పాడిన పాట, కృష్ణకాంత్ రచన, అనిరుద్ రవిచందర్ సంగీతం.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: चाय तो हाय कबूली विंटुनारु विथ योर राजनाग. इवाल्टी मरो स्पेशल डे కాదు, డేస్ ఉన్నాయి. ఇంకా టాప్ గండే అని ఒకటి సెలబ్రేట్ చేస్తారంట. చాలామంది మే 13th టాప్ గన్స్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే, హాలీవుడ్లో వచ్చిన టాప్ గన్ అనే ఒక సినిమా అప్పటి యూత్లో ఏవియేషన్ క్రేజ్ని పెంచిందంట. ఫైటర్ జెట్స్, స్కై స్టంట్స్, స్పీడ్, డిసిప్లిన్ ఇలాంటివన్నీ ఈ సినిమాతో ప్రపంచానికి మరింత దగ్గరయ్యాయి అని అంటూ ఉంటారు. వేగం అంటే గాలి కాదు, గాలిని దాటి జెట్ ఫైటర్ అనుకుంటూ ఈరోజు చాలామంది పైలట్లు, ఎయిర్ ఫోర్స్ ఫ్యాన్స్, ఏవియేషన్స్ లవర్స్ ఈ డేని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ డే సందర్భంగా కొంతమంది రోడ్లపై రేస్ చేస్తారు, ఇంకొంతమంది అయితే ఆకాశాన్ని రేస్ ట్రాక్గా మార్చేస్తూ ఉంటారంట. ఇక ఫైనల్గా ఇవాళ మరో స్పెషల్ ఫ్రాగ్ జంపింగ్ డే. అమెరికాలో ఒక రచయిత రాసిన ఒక ఫన్నీ స్టోరీని బేస్ చేసుకుని ఈ రోజు ఫేమస్ అయింది. అన్ని ప్రాంతాల్లో నిజంగానే ఫ్రాగ్ జంప్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసి ఎవరు కప్పలా ఎక్కువ దూరం జంప్ చేస్తారో చూస్తారంట. ఇది పిల్లలకు పెద్దలకు ఒక ఫన్ గేమ్. అంతేకాదు ప్రకృతిలో చిన్న జీవుల ఇంపార్టెన్స్ కూడా ఈ రోజే గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు వినేసేయండి భర్త మహాశీలకు విజ్ఞప్తి. ఈ సినిమా కోసం యూకే స్వాతిరెడ్డి పాడిన పాట దేవ్ పవార్, రచన భీమ్స్ స్టూడియో, సంగీతం.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేలాగా మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యాభివృద్ది, భాష, వృత్తిపరమైన శిక్షణ ద్వారా యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలు కల్పించడం టామ్కామ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలాగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను కలిసిన ఒక ప్రైవేట్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు ఒక వాహన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖుస్రోషాహీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలంగాణలో తమ సంస్థ వ్యాపార కార్యకలాపాలను దారా ఖుస్రోషాహీ వివరించారు. హైదరాబాద్లో తాము ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. నైపుణ్యాభివృద్ది, భాష, శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. జర్మనీలో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగులు 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొని మంత్రి మాట్లాడుతూ,
1: బయట దేశంలో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరము, సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ తో కూడగట్టుకుంటే అందరికి ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. అందరికి కూడా మందమరి ప్రజలు, చెన్నూరు ప్రజలు, ఇంకా మన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే బయటికి పోవాలి, నేర్చుకోవాలని చెప్పి ఒక పట్టుదల ఉంటుందో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడానికి మన టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను రాష్ట వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేలాగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళల సాధికారత కోసం రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు జీవనోపాధి

0: కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలాగా వారోత్సవాలు ఉండాలని సూచించారు. ప్రతిరోజు భిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను చాటి చెప్పే విధంగా షెడ్యూల్ రూపొందించాలన్నారు. కనీసం 4,000 గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలాగా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా ధర్మపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ,
1: జగిత్యాల జిల్లాకు సంబంధించిన విద్యా వారోత్సవాల్లో గ్రామాల్లో ఉండే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ నుంచి 10th వరకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలి. ఆ కుటుంబానికి ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఇబ్బంది జరగకుండా మన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయడం అనేది అది గొప్ప సంకల్పం. జూన్ లో అమలు చేస్తున్నారు, వెల్కమ్ కిట్ అని చెప్పి ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వమే వారికి అందించే పథకాన్ని అమలు చేయడం.
0: నారాయణపేట జిల్లా నర్వ మండలంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను మంత్రి స్వయంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరత ఉన్న విషయాన్ని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీలతకు ఫోన్ చేసి అవసరమైన గన్ని బ్యాగులు తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట బృందం ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ బీఎస్జీ చీఫ్ ప్యాట్రన్ శివప్రతాప్ శుక్లాను కలుసుకుంది. బీఎస్జీ రాష్ట ప్రధాన కమిషనర్ దానకిషోర్, రాష్ట కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్తో కూడిన బృందం రాష్టంలో సంస్థ విస్తరణ, అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై గవర్నర్కు వివరించింది. బీఎస్జీ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, గవర్నర్ ఫండ్ సహాయంతో చర్యలు చేపడుతున్నామని దానకిషోర్ తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా సుమారు 1200 భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు పనిచేస్తుండగా 30,000 మందికి పైగా విద్యార్థులు స్కౌటింగ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫోలోగండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని మోడల్ స్కూల్స్, జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులకు పాఠశాల విద్యాశాఖ అడ్మిషన్ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఏసీఈ, సీఈసీ గ్రూపుల్లో ఉచితంగా చేరవచ్చు. ప్రతి గ్రూపులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులను ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం పల్లె పాటల పండుగ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి తెలంగాణ రాష్ట రీజనల్ ఛానల్ మేనేజర్ భానోత్ హరిసింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ఆవిర్భావ 90 వసంతాల వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంలో గత సంవత్సరం జూన్ నుంచి అనేక సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుందని పేర్కొన్నారు. డాక్టర్ గోరటి వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో గడ్డన్ రమేష్ బృందం వారి పల్లెపాటలు, ఏనుగుల నర్సయ్య బృందం వారి ఒగ్గు కథ ఆహూతులను అలరించనున్నాయని హరిసింగ్ వివరించారు. 2026-28 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి టీజీడీఈఈ సెట్ 2026 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు డిసెట్ కన్వీనర్ కార్యాలయం తెలియజేసింది. వీటిలో తెలుగు మాధ్యమం నుంచి 12,384, ఇంగ్లీష్ మాధ్యమం నుంచి 18,993, ఉర్దూ మాధ్యమం నుంచి 1,234 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. లారీలు, గన్ని బ్యాగుల కొరతతో రాష్ట వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వరుడు ఆరోపించారు. నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
2: మరి ఇప్పటి వరకు ఇంకొక సైడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఇంకా మొక్కలు పూర్తిగా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నది. గన్ని బ్యాగ్స్ లేవు, లారీలు లేవు, అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది? కొనుగోలు కేంద్రాలు ఎందుకు దుర్భీర్యమైనటువంటి పరిస్థితి ఉన్నది? ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తున్నారా అని అడుగుతా ఉన్నాను.
0: పేదల సొంతంటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇందిరా మేళం ప్రారంభించిన అనంతరం లబ్దిదారులకు నూతన వస్త్రాలను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే 3 రోజుల పాటు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి నుంచి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీల్చే అవకాశం ఉందని తెలియజేసింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో ఆధునిక ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా పేద విద్యార్థులకు అందిస్తున్నామని, విద్యార్థుల బోధనా అవసరాలు తీర్చడానికి

0: ఈ రాష్ట్రంలో 11,000 మంది ఉపాధ్యాయులు నియమించామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చెప్పారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక విద్యావారోత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సివి ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే సిఓఈ సెట్ 2026 ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. తమకు కేటాయించిన సిఓఈ ప్రిన్సిపల్ ను ఎంపికైన విద్యార్థులు సంప్రదించాలని సంస్థ కార్యదర్శి కె సీతాలక్ష్మి సూచించారు. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేలాగా మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యాభివృద్ది, భాష, వృత్తిపరమైన శిక్షణ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం టామ్కామ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
2: ఆకాశవాణి కొత్త ప్రేమలేఖలు రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్.
3: మేఘమా, నా జీవన రాగమా అంటూ ప్రపంచమంతా తిరిగే మేఘానికి ఓ ప్రేమలేఖ రాద్దాం. ప్రజలందర్నీ చూసే నువ్వు మా మహిళా లోకానికి అండగా నిలబడి ఉండు. ఎలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, అన్యాయాలు, లైంగిక వేధింపులు లేని సమాజాన్ని సరికొత్తగా సృష్టించే ఆలంబనగా ఉండు నువ్వు. ఆచరణీయ మార్గానికి నవ్య పదాన్ని చూపిస్తూ నవనవోన్మేషంగా కదిలించే ఓ మేఘమా, నువ్వు కార్చేదప్పుడు కన్నీరు కాదు ఆనంద బాష్పాలే కదా. దుఃఖాశ్రువులు కనిపించని లోకాన్ని, శోకం తాకని గ్రహాల్ని నీ లేలేత మబ్బుల్లో సృష్టించే ప్రయత్నం చెయ్యి అంటూ మేఘానికి ఓ జీవన రాగానికి రాస్తున్న ప్రేమలేఖ ఇది.

ఓ మేఘమా, నా జీవన రాగమా, ఎంత సామీప్యత నీకు నాకు. నేను నువ్వు ఒక్కలాగనే ఆలోచిస్తాం, ఒక్కలాగనే దుఃఖిస్తాం. కంటి మేఘం నుంచి కురుస్తున్న నా కన్నీళ్లు గడ్డకట్టి ఉంటే ఎంతయ్యేవో తెలుసా? ఎవరెస్టంత? నువ్వు అంతేగా దిగులుగా, బుగులుగా, దుఃఖంగా, నీరసంగా, అతి ఆర్ద్రంగా నీ మనోవేదనని ఆవిష్కరిస్తూ ఉంటావు. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నా ముందుకు రావు. ఎందుకో నిన్ను మనసారా హత్తుకోవాలని ఉంది, గుండె బరువు తీరేలా గట్టిగా ఏడవాలనిపిస్తుంది. బరువెక్కిన ఈ నా హృదయ వేదనని చెప్పుకోవడానికి, అర్థం చేసుకుని ఆచరించే మరో మంచి మనసు కోసం ఇన్నేళ్లు వెతుకుతూనే ఉన్నాను. ఎందుకో నాకు నువ్వు నచ్చినట్టుగా మరెవ్వరూ నచ్చటం లేదు. నీకు నాకు మధ్య తెలియని ఏదో అనుబంధం పోగుపోసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మా మనుషుల్లాగా నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం మాత్రం చేసుకోవు. ఎందుకంటే నేనెంతో అభిమానించే నా ప్రియ నేస్తానివి నువ్వు, మా రైతన్నల సమస్తానివి నువ్వే కదా. ఎంతో ఆలోచించాను.

చంద్రుడితో చెబుదామని. ఎందుకంటే చందమామ మా మామ కదా. మా కవులంతా ఎప్పుడూ ప్రేమకి విరహానికి శృంగారానికి తప్ప చంద్రుణ్ణి పెద్దగా పెద్ద మనిషిలా చూసింది కూడా లేదు. పగటికి దీపం సూర్యుడి కదా అనుకుని ముందడుగు వేశా. కర్మసాక్షి అంటారు. సూర్యోదయం సూర్యాస్తమయాలు ప్రాంతాలకి దేశాలకే తప్ప ఆయన మాత్రం విశ్వమంతా కూడా పార్ట్ టైం జాబులు చేస్తూనే ఉన్నాడు. ఈ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్న పెద్ద మనిషితో నేనేం మాట్లాడగలుగుతాను? ఇప్పుడు చెప్పు, వృత్తిధర్మాన్ని ప్రవృత్తితో కలిపి నిజాయితీగా నీతిగా చేస్తున్న నీకంటే నాకెవరు కావాలి చెప్పు. కాస్త ఆ పనిని పక్కన పెట్టి నా కోసం కొంత సమయాన్ని కేటాయించవు? కాళిదాసు మేఘ సందేశం చదివాక ప్రేమను మోసి మోసి నీకు ప్రేమమైకుం తప్ప అసలైన మమతానురాగాల విలువ తెలుస్తుందా అన్న సందేహం కూడా వచ్చింది నాకు. కాని నాలాగా నువ్వు కూడా సున్నితమైన మనసు కలదానివే కదా. దుఃఖం వచ్చినప్పుడు నువ్వు నేను ఒక్కలాగానే స్పందిస్తాం. అందుకే నా ఈ ఉత్తరాన్ని సామాజిక బాధ్యతగా భావించి ప్రపంచ ప్రజలందరికీ చేరుస్తావు కదూ. నీకేంటి ఒళ్ళంతా కళ్ళే ఉన్నాయి, అందుకేగా అలా బోరు బోరుమంటూ ఏడుస్తూ ఉంటావు. నీది నాది ఒకటే బాధన, మరి పంచుకోవచ్చుగా. బహుశా నీకు నాలాగా ఎవరూ దొరకలేదా? పాపం మనలాగానే కవి జాషువా గారికి కూడా ఎవరూ దొరకల. అందుకే గబ్బిలంతో చెప్పుకుని పెద్ద కావ్యాన్ని ప్రజలకు అందించారు. మనలాంటి వాళ్లకి మనమే సహకరించుకోవాలి కదా. ప్రేమమూర్తులుగా అవతరించిన మా బంగారు ఆడపిల్లల్ని, రేపటి తరాల్ని సృష్టించే ఈ నడిచే దేవతామూర్తుల్ని అలా దిక్కులేని వాళ్లగా వదిలేస్తే ఎలా చెప్పు? వారి ఏడ్పుని గుర్తించకుండా, వారి బాధల్ని గమనించకుండా, వారి జీవితాన్ని ప్రేమించకుండా నువ్వు అలా వెళ్ళిపోతుంటే ఎలాగమ్మా చెప్పు? బానిసకొక బానిసకొక బానిసకొక బానిస స్త్రీ అన్నది నువ్వు నమ్ముతున్నావా? లేక ద్వితీయ శ్రేణి పౌరురాలే గదా, ఏం చేస్తుందిలే అనుకుని మా మనుషుల్లాగానే నువ్వు కూడా నిర్లక్ష్యం చేస్తున్నావా? అయినా నా సోదంతా చెప్తున్నాను, కాని అసలు నీ జెండర్ గురించి ఆలోచించలేదు సుమి. అంటే నువ్వు పుంలింగమా స్త్రీలింగమా? ఆడమనసు మాత్రమే మరో ఆడమనసును అర్థం చేసుకుంటుంది అని అప్పుడప్పుడు స్టేట్మెంట్ చెప్తారు, కాని నాకు కూడా ఓ అమ్మ ఉంది, ఓ ప్రేమించే చెల్లుంది, ఆదరించే ఓ అక్క ఉంది, అనురాగం చూపించే భార్య ఉంది, అన్నిటికీ మించి నా ఆరో ప్రాణమైన నా కూతురు ఉంది. ఆడపిల్ల అంటే టెన్షన్ అనుకుంటారు, కాని ప్రతి ఆడపిల్ల 10 సన్స్తో అంటే 10 మంది కుమారులతో సమానం అని ఎందుకు అర్థం చేసుకోరు? ఒకప్పుడు లింగ నిర్ధారణ పరీక్ష ద్వారా ఆడపిల్ల కడుపులో ఉన్నదని గమనించి అబార్షన్ చేయించేవారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కొందరి బడాబాబుల ఇళ్లల్లో వడ్లగింజలు వేసి పుట్టిన బిడ్డను పుట్టుకలోనే చంపేసేవారు. ఎంత అమానుషం! ఆడపిల్ల ఇళ్లలో లేకపోతే రేపటి తరం ఎలా బ్రతుకుతుంది? 914/1000గా అంటే 914 మంది ఆడపిల్లలుంటే 1000 మంది అబ్బాయిలుగా ఉంటే మరి అబ్బాయిలకు పెళ్ళెలా అవుతుంది? మీ మగాంకురం ఎక్కడించి వస్తాడు? ఓ నా నేరదమా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అంటారు. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో ఆ నేల మీద దేవతలు నడయాడుతుంటారు అని అంటారు. మరి అలాంటి ఈ భూస్థలమంతా వెదకినా దొరుకుతుందన్న గ్యారంటీ నువ్వు ఇవ్వగలుగుతావా? ఏడ్చేందుకే నీ వేల వేల కళ్ళున్నాయని అనుకున్నావుగా ఇన్నాళ్ళు. అదే పనిని అనాదిగా చేస్తూనే ఉన్నావు. కాస్త ఆ కళ్ళు తుడుచుకుని మా కోసం మా పక్షాన నిలబడి నిజాయితీగా మాట్లాడు. మా గోడుని మానవజాతికి వినిపించు. అయినా ఆడపిల్ల కొట్లోని వస్తువా అమ్మడానికి? ఉమెన్ ట్రాఫికింగ్ పేరుతో దేశ దేశాల్లో ఆడపిల్లల్ని వలవేసి పట్టుకుంటున్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి విలయాలిగా మార్చి అమ్మేస్తున్నారు.

ఎంత అమానుషం, ఎంత దుశ్చర్యలు, రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్న మనుషుల మధ్య మనం నివసిస్తున్నామంటే ఎంత భయంగా అనిపిస్తుంది కదా. అయినా ఆడపిల్ల పరువ, ఇంటి మీద బరువ, సమాజానికి వెల, ఊరుమ్మడి వెలయాల, బసిలిని చేశారు, దేవదాసులుగా మార్చారు, మత విశ్వాసాల్ని అంటగట్టారు, మూఢనమ్మకాలు మనుషుల్లో నాటారు. మీ స్వార్థాలకు, మీ కుళ్ళిపోయిన వాంఛలకి, మోహాల చూపులకి, మీ పెత్తందారి తనానికి ఆడది మాత్రమే వ్యాపార వస్తువు ఎలా అవుతుంది? ఇలా స్త్రీలని స్వార్థానికి వాడుకుని వారిని దోపిడీ చేసే వాళ్ల మీద పైనుంచి చూసే నువ్వు వానజల్లుకు బదులుగా అగ్నివర్షం కురిపించాలి కదా. ఆడది లేకపోతే, అమ్మతనమే కనిపించకపోతే ఇక ఈ సృష్టి మనుగడ ఎందుకు? మానవజాతి నడవడి ఉంటుందా అని అడగలేకపోయావా? మనం పెంచిన మన పిల్లల మీద నమ్మకం లేనితనాన్ని మీ పెంపకాలకి ఎందుకు వర్తింపజేసుకోలేరు అని ఎందుకు ప్రశ్నించవు మేఘమా? పిల్లలకి పెద్దలంటే ఉండాల్సింది భయం కాదు, ప్రేమ. ఏదైనా చెప్పుకోదగ్గ చనువు, ఆత్మీయత లేని పెద్దరికం, ఆప్యాయత చూపించలేని పేగుబంధం అనర్థదాయకమేగా. అది ఒక్కసారి విడమర్చి ఈ అమ్మానాన్నలకు చెప్పు మేఘమా. చెప్తావు కదూ, కేసుల సంఖ్య తగ్గలేదు సరికదా, మరింత పెరుగుతూనే ఉంది. నీలి చిత్రాల వీక్షణం, స్మార్ట్ ఫోన్ల వాడకం, మితిమీరిన ఇంటర్నెట్ వాడకం, విపరీతమైన స్వేచ్ఛ మగవాళ్లని మృగాలుగా మారుస్తున్నాయా? మానవత్వాన్ని చంపుతున్నాయా? నిజానికి నిన్ను చూసే కదా, మా షీటీమ్స్ వాళ్లు ఆక్హైని అంటే గద్దకన్ను డెవలప్ చేసింది అనిపిస్తుంది నాకు. అన్నిటికీ సాక్షీభూతం నువ్వే కదా, నిఘానేత్రానివి నువ్వు. నువ్వు కాకమారి ఎవరుంటారు చెప్పు? సర్వకాల సర్వావస్థల్లోనూ మాతో నువ్వు ఉంటావు. మా అతివలకు అండగా ఉండి వాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడు. మా మగజాతి అంతా నీలాగే మమ్మల్ని కాపాడుకుంటూ ఉంటే జగమంతా శాంతివనంలా ఉంటుందని, నీ మనసులాగా, నీ రూపంలాగా తెల్లగా మెరుస్తుందని చెప్పకనే చెబుతున్న మెత్తటి స్నేహశీలివి నువ్వు. కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త చేయుత, భయంగా ఉన్నప్పుడు నీ మెత్తటి స్పర్శ, బ్రతుక్కి కాస్త గౌరవం, తలవంచని ఆత్మాభిమానం తప్ప వారడిగేవి ఏమున్నాయో చెప్పు. అయినా ఈ మా మగజాతికి ఎందుకీ సత్యం అర్థం కావడం లేదు? మాకు మీ చేష్టలు కేరింతలాగా ఉండాలే తప్ప ఉరికొయ్యిల్లాగా ఉండరాదంటూ ఎన్నెన్ని ఉద్యమాలు చేసినా చలనం రావటం లేదు ఈ మా మగజాతికి. ఒక నిర్భయ, ఒక ఆసీఫా, ఒక రిషి, ఒక మిథాలి, ప్రత్యూష, శ్రీలక్ష్మి, అమేష, ఇలా ఒకరేమిటి, ఒక పేరేమిటి? అందరూ బాధితులే, అందరూ పీడింపబడ్డవాళ్లే, నమ్మకాన్ని ఆశించి భంగపడ్డవారే, నరజాతిలోని నీచబుద్ధికి ఆహుతైన వారే. ఎన్నాళ్ళి అరాచకాలు, ఎన్నాళ్ళి అకృత్యాలు, ఎన్నాళ్ళి అరణ్య రోదన. బాధగా ఉంది, భరించలేని దుఃఖంగా ఉంది. పాపం, నువ్వు మాత్రం మా కన్నిటిని కనపడనీయకుండా అప్పుడప్పుడు నీ వర్షపు నీటిని సాయంగా పంపుతూ నీ బంగారు చినుకుల చేతులతో మా కంట తడిని ఆత్మీయంగా తుడిచి భగభగలాడే గుండె మంటను నీ చల్లటి నీళ్లతో చల్లబరుస్తూ ఉంటావు, సేద తీరుస్తావు. ఇది సరిపోవడం లేదు నేస్తమా. నా మహిళా లోకానికి నువ్వు హ్యాక్ అయిగా పనిచేస్తూ పైనుంచి అన్నీ మా షేటీమ్స్కి చేరవేయి. న్యాయం దశాబ్దాల తర్వాత కోర్టుల్లో మగ్గిమగ్గి దొరకటం కాకుండా సత్వరమే అందేలా చూడమని, ఆ న్యాయ సాయం ద్వారా మానవ నవజాతి మనుగడకి మార్గం దొరుకుతుందని మేమంతా ఎదురు చూస్తాం. మా ఆడపడుచులకు అండగా నువ్వున్నావు అనే ధైర్యంతో నిశ్చింతగా బ్రతుకుతూ ఉంటాం. ఆడవాళ్ల ఆకలి హృదయాలది, మగవాళ్ల ఆకలి శరీరాలది. ఈ తీరుని మార్చుతామని మా గోడుని ఆ దేవుడికి నివేదించు. చలంగారు చెప్పినట్టుగా స్త్రీకి మెదడుంది, దానికి జ్ఞానమిద్దాం. స్త్రీకి హృదయం ఉంది, దానికి అనుభవం ఇద్దాం. స్త్రీకి శరీరం ఉంది, వ్యాయామం ఇద్దాం. కానీ అలా ఎందరు చేస్తున్నారు?
స్త్రీని భోగవస్తువుగా కాక సమదృష్టి

తో ఎందరు చూస్తున్నారు, నువ్వు నేను అందరం ఎప్పుడో ఒకప్పుడు మృత సదృశ్య విస్మృతిలోకి జారుకోవలసిందే. కాని మానవీకరింపబడ్డ విశ్వం గురించి, మానవత్వంతో పరిమళించే మనుషుల గురించి ఉన్న ఈ కాలమన్నా మనం ఆలోచిద్దాం. వ్యక్తిత్వాలు యాంత్రీకరించబడ్డ చోట, అస్తిత్వం తప్పిపోయిన చోట మనసు ఘనీభవిస్తుంది. ఆ నిస్తేజం నుంచి లేద్దాం. అనాదిగా స్త్రీజాతి భుజాల మీద మోస్తున్న అతివ, అబల అనే బలహీన పదాల్ని మార్చేద్దాం. సహజాతి లక్షణంగా ఆపాదించబడ్డ సహనశీలి బిరుదును విసిరేస్తే తప్ప మహిళా లోకానికి మంచి దొరకదు అని చెప్పేద్దాం. ఓ నా దయార్ద్ర హృదయమా, పప్పాని నా కూతురు నా భుజం మీద వాలినప్పుడు ఏదో భావన నా హృదయాన్ని తొలుస్తుంది. కాస్త కరుణించు, మరికాస్త దయ కురిపించు. ప్రపంచమంతా తిరిగే నువ్వు, ప్రజలందర్నీ చూసే నువ్వు మా మహిళా లోకానికి అండగా నిలబడు. ఎలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, అన్యాయాలు, లైంగిక వేధింపులు లేని సమాజాన్ని సరికొత్తగా సృష్టించే మా ఆశకు ఆలంబనగా తయారవు. ఆచరణీయ మార్గానివై నవపదాన్ని చూపించు. మేఘమా, ప్రపంచంలోని దుఃఖాన్నంతా నువ్వే తీసుకుని దుఃఖం లేని గ్రహాల్ని ఈ నేల మీద నిర్మించే వరాన్ని మాకివ్వు. మేఘమా, నా మనోసంచారమా, ఆకాశంలో దేవుడికి, భూలోకంలోని మాకు మధ్య వారధిగా ఉన్న నువ్వు ఆ దేవుడికి మా గోడును చేరవయ్యి. మనుషులంతా మానవత్వంతో మసలాలని, వారి తలరాతలు తిరిగి రాయాలని ఆ బ్రహ్మదేవుడికి విన్నవించు. సకల మానవాళి సత్యం, అహింస, నిజాయితీ, సశ్యీలతలను కొనసాగించేలా చూడమని ఆ మహావిష్ణువుకు నివేదించు. మేఘమా, ఇన్నాళ్లు నువ్వు ప్రేసీ ప్రియుల విరహ సందేశాలను మోసుకెళ్లావు. ఈసారి మాత్రం మా మనుషులలో మార్పు కోసం నా నివేదనలను నీతో పాటు తీసుకెళ్ళు. మా మనుషులను నీలాగా మేఘాలుగా మార్చు. ఉంటాను.

0: కొత్త ప్రేమలేఖలు ధారావాహికలో ప్రేమలేఖ విన్నారు. లేఖా రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్న

సుబ్బులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ అన్న.

హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు హై బీపీ అంటే ఏంటి? అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా? తెలుసుకోవాల్సిన విషయాలు జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు అప్పటికప్పుడు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402324-0853, 0402324-0852, 0402955-0923. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:40 ఇప్పుడు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

Hello my dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలామంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కోరుగా మారిపోతాం. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్లో కానీ మనం పనిచేసే చోటు కానీ నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేంటి, ఈ అలవాటేంటి అని, అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్లకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ని మనం బాధ పెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేమి అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంక్ కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తామో, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైస్ కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటకు తీయడానికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైస్ లేదా సిచ్యువేషన్ని బట్టి వైట్ లైస్ పర్వాలేదు. కానీ అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక ఎడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది, మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం, నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది.

0: నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మన మాట తప్పితే అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ, దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం, అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. Most of us want to get rid of this bad habit of telling lies. Abaddanni maanukodam ela? Abaddan cheppadam kanda maunanga undadam nerchukondi. Manam maatladutunnappudu awareness kaligi undali. Manam maatlade maatalu jagrattaga elchukovali. Roju meditation cheyali. Meditation chesthe nijayithiga undadaniki avasaramaina manasika shakti manaki కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్ లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్ లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే పాత్ర. నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలు కనే ఉత్తమమైన అభినందన. ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో, అంకితభావంతో సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం. నిజాయితీ అనేది నెమ్మదిగా, ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద 2 ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లో ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్ గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. I will come back in the next program of Venla with more such useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951525

2270739 నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: 8 వసంతాలు ఈ సినిమా కోసం హేషం అబ్దుల్ వహాబ్ అవని పాడిన పాట విన్నారు. వనమలి రచన సంగీతం హేషం అబ్దుల్ వహాబ్. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. స్టే ట్యూన్డ్.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: లిటిల్ హార్ట్ సినిమా కోసం సంజిత్ ఎర్రమల్లి కంపోజ్ చేసిన పాట విన్నారు. కిట్టు రచన అనురాగ్ కులకర్ణి గానం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటల కను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో రాయ్పూర్లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
1: ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 4,75,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్బర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన, ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
2: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
1: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనను 3వ దశలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్ లోని గోథెన్బర్గ్ కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్

యాక్షన్ ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాండర్ లెన్తో కలిసి ఇద్దరు ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో నాలుగో భాగంగా మూడవ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం మూడవ భారత నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని సిబిజాష్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారతీయ సంస్థలు వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్టలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసీల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి సిబిఐ ఈ అరెస్టు జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్ కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్టు చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 24వ తేదీన రాష్ట శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీ కాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ బిశ్వ శర్మ నిన్ననే వరుసగా రెండోసారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. May 21 నుంచి 26 వరకు అసోం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో రెండు మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జులై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 296,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినం పై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట్ర రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విశేషాలు మరొకసారి.
2026 2026

0: 2027 ఖరీఫ్ సీజన్ కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్టలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం, ఓరల్ హెల్త్ కేర్ అండ్ ప్రికాషన్స్. డాక్టర్ శ్రీను నాయక్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన నోటి శుభ్రత, ఓరల్ హెల్త్ కేర్ గురించి మనకు తెలియజేయడానికి డాక్టర్ శ్రీను నాయక్ గారు, ప్రముఖ డెంటల్ సర్జన్ మరియు ఆర్థోడాంటిస్ట్, మన ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేసారు. నమస్కారం అండి శ్రీను నాయక్ గారు.
1: నమస్తే సార్.
0: నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు.
1: Yes, yes, you are right, sir.
0: ఈ నోరు పరిశుభ్రత గురించి మాకు తెలియజేయండి సార్.
1: Yes, sir. సో నోరు పరిశుభ్రత అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అంటే మనం మాట్లాడే మాట బాగుంటే సో సొసైటీ కూడా బాగుంటుంది. అలాగే మనం ఏదైతే మనం ఓరల్ హెల్త్ మీరు మంచిగా చూసుకుంటే మీ శరీర ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది.
0: మామూలుగా నోరు గేట్ వే ఆఫ్ అవర్
1: హెల్త్ గేట్ వే ఆఫ్ హెల్త్ అనమాట. దాంతో తినాలి, నోటితోనే వెళ్ళాలి. వాడు ఏం తిన వాటర్ తాగినా ఏం తినాలన్నా కూడా నోటితోనే వెళ్ళాలి. సో అలాంటి నోరుని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. సో పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మనం అందరం అంటున్నాం. ఎలా ఉంచుకోవాలి ఫస్ట్ ఏమంటే, ఇదివరకు మనం చెప్పినట్టు సో బ్రషింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ బ్రషింగ్ 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే 1 సారి, రాత్రి పడుకునే ముందు, అన్ని అన్నం తిన్నాక అన్ని అయిపోయినాక మనం పడుకునే ముందు 5 మినిట్స్ ముందు మీరు బ్రషింగ్ చేసుకుని చూడండి. మార్నింగ్ లేవగానే మీరు మీ గాలిని ఊది చూడండి. మీరు చూస్తే మీకు అనిపిస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుందో. సమ్టైమ్స్ డెంటల్ సర్జన్స్ కూడా చేయరు, కానీ చేసేవాళ్ళు మాత్రం డెఫినెట్లీ చాలా బాగుంటాయి. ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటే సగానికి సగం మనము డెంటల్ డిసీజెస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. మీ ఖర్చు కూడా సగానికి సగం తగ్గిపోతుంది డెంటల్ డాక్టర్కి పోకపోతే.
0: డెంటల్ డాక్టరే కాకుండా పూర్తి ఆరోగ్యం సంబంధించిన
1: అవసరం లేదు. సపోజ్ గొంతు నొప్పి వచ్చింది, లేదా ఫీవర్ వచ్చింది. సో ఎందుకు వస్తుంది గొంతు నొప్పి, ఎందుకు వస్తుంది, లేదా ఫీవర్ ఎందుకు వస్తుంది? సో నా ప్రాక్టికల్గా ఏమంటే, నేను నా అనుభవం, నేను పేషెంట్ చూస్తున్నప్పుడు మేము ఎక్కడన్నా మనం పన్ను లేకపోతే పక్క పళ్ళను సపోర్ట్ తీసుకుని మేము బ్రిడ్జ్ లాగా పెడుతుంటాం. సో అప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మేము మౌత్ మాస్క్ అనేది వేసుకుంటాం సార్. యూజువలీ ఎప్పుడైనా నేను సింగిల్ మౌత్ మాస్క్ నేను పెట్టుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే అనేది నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే అతని నోట్లో ఉన్న బ్యాక్టీరియాస్ మనం చేయడం వల్ల, ఆ ఎరోజాల్స్ వల్ల మేము ఇన్హేల్ చేసి దాని నుంచి గొంతు నొప్పి వస్తుంటుంది. సో అలా అంటే అతని నోట్లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మేము 2 డబుల్ మౌత్ మాస్క్ వాడడము, లేకపోతే ఫేస్ షీల్డ్ వాడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏముంటుందంటే మన నోరు మన శుభ్రంగా లేదు అనుకుంటే 100% మనకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. ఆ ఇన్ఫెక్షన్ అనేది మన లాలాజలం ద్వారా ఎక్కడైతే లాలాజలం వెళ్తుంటో, ఎన్ని పార్ట్స్కి వెళ్తుంటుందో, అన్ని పార్ట్స్కి

0: మనకు స్ప్రెడ్ అవుతుంటాయి, ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, కడుపు నొప్పి వస్తుంది. ఎందుకు మనం సరిగా ఫుడ్ ఏదైతే రాత్రి అన్నం ఫుడ్ మనం తిన్నాము లేకపోతే హోటల్ ఫుడ్ తిన్నామంటే కడుపు నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల దాకా వెళ్ళిపోతుంటుంది. మెయిన్ థింగ్ ఏమంటే, నేను గమనించింది ఏమంటే, ఈ నోటి శుభ్రత లేకపోవడం మేలు మెయిన్లీ ఈ చిగుళ్ల వ్యాధి వలన, తర్వాత నెక్స్ట్ పిప్పి పళ్ళు వలన చాలా మటుకు ఈ ఇన్ఫెక్షన్ చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇవి రెండు మనం రాకుండా మనం చూసుకుంటే, మన నోటి శుభ్రత మనం మంచిగా చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఎలాంటి డాక్టర్ దగ్గర కూడా మనకు పోన అవసరం లేదు. సో ఎందుకు ఈ చిగుళ్ల వ్యాధి అంటే మనకు బ్రషింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, పంటి మీద ఉన్న గార పట్టి ప్లాక్ అనేది అంటాం, ప్లాక్ లాగా చేరుతుంది. ఆ ప్లాక్ను మనం ఆ టైంలో మనం సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అప్పుడు అది గట్టిగా అయిపోతుంది, అప్పుడు క్యాల్కులస్ అంటాం సార్. ఆ క్యాల్కులస్ ఆ స్టేజ్లో కూడా వీళ్ళు వెళ్ళి డెంటల్ డాక్టర్ దగ్గర క్లీన్ చేసుకోకపోతే దాని నుంచి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి చిగుళ్ళు వాపు రావడం, చిగుళ్ళ నుంచి రక్తం కారడం, నోటి అంటే బ్యాడ్ బ్రీత్ ఉండడం, అలాగే ఈ పన్ను లూజ్ కావడం కూడా స్టార్ట్ అయిపోతుంది.
1: డాక్టర్ గారు బ్యాడ్ బ్రీత్ అన్నారు. మీరు కొంతమంది సమాజంలో మనం తిరిగేటప్పుడు వాళ్ళు పక్కన వచ్చి మాట్లాడుతుండగానే ఒక రకమైన పంజంట్ స్మెల్ అంటే, వాళ్ళ పక్కన ఉంటే మనకు వాంతికి వచ్చే పరిస్థితి వచ్చి ఉంటుంది. దానికి కారణం కేవలం ఈ నోటి పరిశుభ్రత లోపం అంటారా?
0: 100% సార్, నోటి శుభ్రత లేకపోవడమే. ఇవందో నేను కూడా చాలా మంది అలా ఫేస్ చేస్తాం. చాలా మంది పేషెంట్స్, మేము అంటే మేము ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు నోరు తెరవమని మేము పేషెంట్ చూస్తుంది, నోరు తెరిచి చూడాలి కదా, నోరు తెరవడం అని చెప్పి ఒకసారి మాకు కొట్టేస్తుంది అనమాట. సో దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ ఓరల్ హెల్త్, అంటే నోటి శుభ్రత లేకపోవడమే మెయిన్ కారణం. కొంతమందికి వెరీ రేర్, ఒక అంటే ఒక 5% పేషెంట్స్కి నోట్ అంటే కడుపులో అల్సర్స్ ఉంటే, అంటే మనకు ఏదైతే ఇంటెస్టైన్స్ ఉంటాయో, స్మాల్ ఇంటెస్ట్ కానీ లార్జ్ ఇంటెస్టైన్ ఎవరైనా అల్సర్స్ ఉంటే అలాంటి వాటికి వాళ్ళకి కొంతమంది బ్యాడ్ బ్రీత్ రావడం జరుగుతుంటుంది. మీకు బ్యాడ్ బ్రీత్ వస్తుంది అంటే చాలా మంది ఏమంటే ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గర వెళ్ళిపోతుంటారు. ఫస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గర కాదు వెళ్లాల్సింది, ఫస్ట్ దంత వైద్యం దగ్గర వెళ్ళాలి. సో దంత వైద్యం దగ్గర వెళ్ళేసి ఇవన్నీ చెక్ చేయించుకొని, అంటే పిప్పి పళ్ళు ఉన్నాయా లేకపోతే పిప్పలు ఉంటే వాటికి ట్రీట్మెంట్ చేసుకోవడం, చిగుళ్ళ వ్యాధి ఉందా లేకపోతే ఎక్కడన్నా తిన్నాహారం ఇరుక్కుంటుందా, ఎక్కడన్నా ఈ జ్ఞానదంతం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుందా అని ఇవన్నీ అయిన తర్వాత అప్పటికే తగ్గపోతే అప్పుడు వాళ్ళు మేము గ్యాస్ట్రోఎంటరాలజీ రెఫర్ చేస్తుంటాము. మోస్ట్లీ 99% బ్యాడ్ బ్రీత్ అనేది నోటి శుభ్రత లేకపోవడమే జరుగుతుంటుంది సార్.
1: అంటే ఈ కాజెస్ అన్ని రూల్అవుట్ చేసిన తర్వాత, అంటే ఈ కారణాలు ఏవి లేవు అన్నప్పుడు, బహుశా మీరు అన్నట్టుగా కడుపులో ఏదైనా అల్సర్స్ కానీ ఇంకేదైనా ఫామ్ అయిందే, దానివల్ల వచ్చే స్మెల్ బయట నోట్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఇనీషియల్ గా తొలుత డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రూల్ అవుట్ చేసుకుంటే మొదటి సమస్య అక్కడే తీరిపోయే అవకాశం ఉంది. డాక్టర్ గారు, మీరు ఈ బ్యాడ్ బ్రెత్ గురించి చెప్పారు, ఫుడ్ పాత్ర అంటే మనం తినే ఆహారము ఈ బ్యాడ్ బ్రెత్ కి ఏమన్నా కారణభూతమవుతుందంటారా?
0: అంటే యూజ్లీ ఏమంటే మనకు ఎనీ స్టిక్కీ ఫుడ్, అంటే జంక్ ఫుడ్, యూజ్లీ జిగురుగా ఉండే పదార్థాలు, అంటే మనకు ఎస్పెషలీ బయట కంట్రీస్ నుంచి చాక్లెట్స్ వస్తూ ఉంటాయి. మనం ఎంత జిగుటుగా ఉండడం, ఎంత మనం నమ్మిలినా కూడా పంటి మీద ఉండిపోతుంటాయి, ఎస్పెషలీ పిల్లలు. సో మనం కొద్దిగా అవేర్నెస్ ఉంటుంది కాబట్టి మనం బ్రష్ చేసుకోవడం జరుగుతుంటది. పిల్లలైతే అవేర్నెస్ ఉండదు కాబట్టి అలాగే ఉండిపోతుంది, ఎంజాయ్ చేస్తారు అది నోట్లో స్వీట్గా ఉండడం, ఆ లాలాజీ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో దాంతో ఏమవుతారంటే, ఈ లాలాజీలో మన లాలాజీలో కొన్ని లక్షల బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవి హెల్తీ బ్యాక్టీరియా. సో ఎప్పుడైతే ఈ హెల్తీ బ్యాక్టీరియాకి మనకు అక్కడ సోర్స్ దొరుకుతుందో అక్కడ ఉండిపోయి అక్కడ నుంచి ఈ బ్యాక్టీరియా నుంచి కొన్ని టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి పిప్పలు స్టార్ట్ అవుతుంటది. సో అలా మనం ఈ ఎప్పుడైనా మనం నిన్నటి ఫుడ్ వాడడము, ఈ ఫ్రిడ్జ్ లో చాలా మంది ఏమంటే మనకు ఫ్రిడ్జ్ లో వచ్చిన తర్వాత ఒక 3 రోజుల ఫుడ్ 4 రోజుల ఫుడ్ ఎస్పెషల్లీ చికెన్ అయితే 3-4 రోజులు ఉండి అక్కడే ఉండి మనం తీయడము జరుగుతూ ఉంటుంది. అలాంటి వల్ల ఏమంటే మనకు డెఫినెట్లీ మనకు అంటే ఓరల్ హెల్త్ కే కాకుండా జనరల్ హెల్త్ మీద కూడా ఎఫెక్టివ్ పడుతుంది సార్.
1: అంటే స్టేల్ ఫుడ్ తీసుకోకూడదు
0: ఏరేటెడ్ డ్రింక్స్ కానీ, ఏదైనా మన కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ వల్ల కూడా మనకు చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి మనకు ఏదైనా జంక్ ఫుడ్ తినడం వల్ల, ఏదైనా కూడా ఆరోగ్యవంతమైన ఫుడ్ అంటే మనకు మేము చెప్పేది ఏమంటే, యాజ్ ఏ డెంటిస్ట్ గా ఏదన్నా మనం మిల్క్ తీసుకున్నా కూడా వాటర్ తాగడము, ఎగ్స్ తీసుకోవడం, వెజిటేబుల్స్, నాన్ వెజ్ కూడా ఫ్రెష్ నాన్ వెజ్ వండుకొని అలాంటి చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఓరల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, ప్లస్ జనరల్ హెల్త్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది.
1: భారతదేశంలో మనం చాలా, అంటే మన దేశంలో ఉండే వాళ్ళు చాలా అదృష్టవంతులండి. పాశ్చాత్య దేశంలో 6 నెలలు సూర్యుడు కనబడవు,
0: అవును,
1: కాబట్టి వాళ్ళు దాచిపెట్టుకుని తిన్నా అర్థం ఉంది.
0: అవును,
1: మనకి ఏ పూట కాపుటకి నిత్యం ఆయన దైవ దర్శనం అయినట్టుగా ఆ సూర్య దర్శనం అవుతుంది, కూరగాయలు కావాల్సినవన్నీ కూడా ఫ్రెష్.

0: దొరుకుతాయి
1: ఫ్రెష్గా వేడిగా తినడమే కరెక్ట్.
0: కరెక్ట్.
1: స్టేల్ ఫుడ్ తీసుకుంటే కేవలం దంతాలకే కాదు మిగతా ఆరోగ్యానికి కూడా చెడుపు జరుగుతుంది. మంచి డాక్టర్ గారు, ఇప్పుడు ఈ స్టేల్ ఫుడ్ అంటే ఫుడ్ యొక్క పాత్ర చెప్పారు. మనిషి నిత్య దైనందిన డే టు డే లైఫ్ స్టైల్లో ఏ మార్పుల వల్ల ఈ డెంటల్ కేర్ దెబ్బతినే అవకాశం ఉందంటారు?
0: సో మార్పు అనేది మనకు ఎస్పెషలీ అంటే మనం ఏదైతే డైట్ తీసుకుంటామో దాని వలన, తర్వాత ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ కూడా నడుస్తుంది సార్. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు మేము చూస్తుంటాము ఇది వరకు పిల్లల్లో ఏమంటే ఈ ఎగుడు దిగుడు పళ్ళు రావడం అనేది చాలా తక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి పిల్లాడికి ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ వల్ల మన హైట్తో పాటు జా సైజ్ అనేది అంటే దవడ సైజ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏమంటే పంటి సైజ్ అంతే ఉండి దవడ సైజ్ ఎప్పుడైతే తగ్గిపోతుంటుందో అప్పుడు ఈ టీత్ అనేది ఇర్రెగ్యులర్ రావడం జరుగుతుంటుంది. అదొకటి. తర్వాత హెడిటరీ ఫ్యాక్టర్స్, కొన్ని హెడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వంశపారపరంగా కూడా మనకు సో ఎవరైనా తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ మదర్ సైడే కానీ ఫాదర్ సైడే ఏమన్నా ఇలాంటి ఎత్తుపళ్ళు ఉన్నా లేకపోతే ఇది ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నా కూడా వాళ్ళలో అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏమంటే ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది మెయిన్లీ ఇట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు అవర్ హ్యాబిట్స్ అండ్ డైట్ ఎలాంటి తీసుకుంటాము, తర్వాత నెక్స్ట్ మనం బ్రషింగ్ ఎలా చేసుకుంటాము దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది సార్ మనకు.
1: ఈ ఓరల్ హెల్త్ కేర్ అంటే ఈ నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి అతి సులభమైన మార్గం ఏంటంటారు? మీరు అన్నట్టుగా బ్రషింగ్ చేయడము 2 times, తర్వాత తిన్న వెంటనే నోరును పుక్కిలించి ఏ ఆరోగ్య పదార్థాలు పంటి సందులో ఉండకుండా జాగ్రత్త పడడం, ఇవి కాకుండా ఇవైతే నిత్య జీవితంలో భాగం చేసేయాల్సిందే ప్రతి ఒక్కరు, వయసుతో సంబంధం లేదు. ఇవి కాకుండా ఇంకేమైనా ఒక డాక్టర్ గా మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయి?
0: సో ఇవి కాకుండా ఇవి డైలీ మనం చేసే యాక్టివిటీస్, ప్రతి మనిషి చేయాల్సిన యాక్టివిటీస్ ఇవి. ఇవి కాకుండా అంటే ఇదిగో మనకు అనుకున్నట్టు పీరియాడిక్ డెంటల్ చెకప్ అనేది చాలా చాలా అవసరం అండి. సో బయట కంట్రీస్ లో ఏమంటే తప్పనిసరిగా వాళ్ళు ప్రతి ఇయర్ కానీ కంపల్సరీ డెంటల్ డాక్టర్ దగ్గర వెళ్ళేసి, ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళు కంపల్సరిగా దే సజెస్ట్ టు గో ఫర్ పీరియాడిక్ డెంటల్ చెకప్. సో పీరియాడిక్ డెంటల్ చెకప్ వల్ల మన ఓరల్ హెల్త్ ని మంచిగా ఉంచుకోవడమే కాకుండా తర్వాత మన ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు.
1: సో
0: సింపుల్ గా ఏమంటే, నేను చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక పిప్పి పన్ను వచ్చిన తర్వాత ఆ పర్సన్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక డెంటల్ డాక్టర్ దగ్గర, కామన్ డెంటల్ డాక్టర్ దగ్గర వెళ్ళేసి ఫిల్లింగ్ చేసుకుంటే ఒక 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ ఖర్చు పెట్టుకుంటాడు. అదే పిప్పి పన్ను ఇంకా ప్రోగ్రెస్ అయిపోయి మనకు పెయిన్ వస్తే కదా అతను దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి, ఆ తర్వాత మనం దాని మీద క్యాప్ పెట్టాలి. సో అప్పుడు ఏమవుతానంటే ఇదే 1000 రూపాయలు కనీసం 10,000 రకం అంటే ఒక 10 times పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డెంటల్ డాక్టర్ ఫ్రీక్వెంట్ గా ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలంటే కనీసం 3 సార్లు వెళ్ళాలి. 3 సార్లు రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అక్కడ వెయిటింగ్, ఇవన్నీ ఉంటాయి. సో అందుకని ఎప్పుడైనా కూడా ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఫార్ బెటర్ అండి.
1: ప్రివెన్షన్ ఇస్ మోర్
0: బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కాబట్టి, సో ప్రివెన్షన్ మీద ఎక్కువ అంటే మనం ఫోకస్ చేస్తే సో మనం ఆరోగ్యంగా ఉంటాం, మన ఖర్చు తగ్గిపోతుంది. సో దానివల్ల మిగతా వాళ్ళు కూడా మనం మంచిగా ఉంటే డెఫినెట్లీ మన పిల్లలు మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో దాంతో సొసైటీ కూడా మంచిగా ఉంటుంది అండి.
1: ఖచ్చితంగా తల్లిదండ్రులే పిల్లలకి రోల్ మోడల్స్.
0: ఎస్ సార్.
1: వాళ్ళు ఏ పద్ధతిని ఆశ్రయించి ఏ పద్ధతిని పాటిస్తే వాళ్ళు అదే కరెక్ట్ అనే భావనలోకి వెంటనే జంప్ అవుతారు. కాబట్టి మనం కరెక్ట్ గా బ్రష్ చేసుకుని, మనం పుక్కిలించి, మనం సరైన ఫుడ్ తిని, మనం పీరియాడికల్ గా డాక్టర్ దగ్గర విజిట్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. ధన్యవాదాలు డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు.
0: థ్యాంక్ యూ సార్.

0: ఆరోగ్య జీవనం ఓరల్ హెల్త్ కేర్ అండ్ ప్రికాషన్స్ డాక్టర్ శ్రీను నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अल्टीमेट गोल

0: काम के नंबर नहीं हो सकता है। अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए।
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:31 దాటి 31 సెకండ్లు అవుతోంది. ఒక దోమ కోట్ల ప్రాణాలు, అలాగే ఒక మనిషి, ప్రపంచాన్ని మార్చిన కథ తెలుసుకుందాం. ఒక చిన్న దోమకాటు మనిషిని చంపేస్తుంది. ఇప్పుడు ఇది మనకు తెలిసిన విషయం, కానీ ఒకప్పటి ప్రపంచానికి అది తెలియదు. మలేరియా అనేది దోమల ద్వారా వచ్చే ప్రాణాంతక జ్వరం. అది ఎందుకు వస్తుందో, ఎలా వ్యాపిస్తుందో అప్పట్లో ఎవ్వరికీ అర్థం కాలేదు. అలాంటి సమయంలో భారతదేశపు నేల మీద, అలాగే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ వీధుల్లో ఒక బ్రిటిష్ డాక్టర్ రాత్రింబవళ్ళు దోమల వెంట తిరిగాడు. దోమల కడుపులు కోశాడు, ఆ రక్తం పరీక్షించాడు. ఏనేం డాక్టర్, ఎప్పుడు చూసినా దోమలు పట్టుకుంటూ ఉంటాడు అని చాలామంది అన్నా కూడా, నవ్వినా కూడా ఆయన ఆగలేదు. ఆ మహానుభావుడే సార్ రోనాల్డ్ రాస్. 1857 మే 13 ఉత్తరాఖండ్లోని అల్మోరాలు పుట్టిన రోనాల్డ్ రాస్ చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవారు. కవిత్వం అంటే ఇష్టం, సంగీతం అంటే మక్కువ, గణితం అంటే ప్రేమ. 14 ఏళ్లకే గణితంలో బహుమతిని కూడా గెలుచుకున్నాడు. 16 ఏళ్లకే చిత్రలేఖనంలో ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ పరీక్షల్లో మొదటి స్థానం సాధించాడు. అతనికి రచయిత కావాలని కోరిక, కానీ తండ్రి మాత్రం డాక్టర్ అవ్వాలి అన్నాడు. మరి రాస్ ఏం నిర్ణయించుకున్నారు? ఆయన బర్త్డే సందర్భంగా ఆయన గురించి మరిన్ని విశేషాలతో పాటు ఆయన ఏం చేశాడో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: భలే భలే మగాడివై ఈ సినిమా కోసం రేణుకారుణ్ పాడిన పాట అది రామజోగయ్య శాస్త్రి రచన, గోపిసుద్దర్ సంగీతం.
1: విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నెటి నాటు నాదే మామా.
0: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

రొనాల్డ్ రాస్ బర్త్డే సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఫైనల్లీ వాళ్ళ నాన్న కోరిక ప్రకారం రొనాల్డ్ రాస్ లండన్లోని సెయింట్ బార్తలమ్యూస్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. చదువుతూనే పాటలు రాశారు, కవితలు రాశారు, సంగీతాన్ని కూడా స్వరపరిచారు. అంటే ఒకవైపు డాక్టర్, మరోవైపు తనకిష్టమైన ఆర్టిస్ట్. 1881లో ఇండియన్ మెడికల్ సర్వీస్లో చేరి భారత్కు వచ్చారు. మద్రాస్, బెంగళూరు, బర్మా, అండమాన్.

సికింద్రాబాద్ ఇలా ఎన్నో చోట్ల పనిచేశారు. అప్పుడు భారత్లో మలేరియా అంటే ఒక భయంకరమైన వ్యాధి. చాలామందికి అదేదో చెడుగాలి వల్ల వస్తుందనో, లేదంటే ఇంకేదో దయ్యాలనో భూతాలని అనుకునేవాళ్ళంట. ఒక ఇంట్లో ఒకరికి వస్తే మొత్తం కుటుంబం అంతా వణికిపోయేవాళ్ళు. ఇప్పుడు మనం డెంగ్యూ వైరల్ ఫీవర్కి భయపడినట్టు, అప్పట్లో మలేరియా అంటే అంతకంటే ఎక్కువగా భయపడేవాళ్ళు. 1894లో రాస్ లండన్ వెళ్ళి తన గురువు ప్యాట్రిక్ మాన్సన్ని కలిశారంట. ఆయన ఒక పెద్ద డౌట్ ఈయనకు చెప్పారు. అదేంటంటే, మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందేమో అని అన్నారంట. అది వినగానే రాస్, మీ డౌటు నిజమేనేమో నేను నిరూపిస్తాను అని తిరిగి మళ్ళీ మన సికింద్రాబాద్కు వచ్చి రీసెర్చ్ స్టార్ట్ చేశారు. దోమల్ని పట్టేవాడు, పెంచేవాడు ఒకసారి కలరా పరిశోధన కోసం ఆయన్ని బెంగళూరుకు పంపిస్తే చాలా బాధతో, ఈ దోమల గురించి నేను పట్టించుకోవడం మానేశాను, నా అసలు పని మధ్యలో

మలేరియా అంటే అంతకంటే ఎక్కువగా భయపడేవాళ్ళు. 1894లో రాస్ లండన్ వెళ్ళి తన గురువు ప్యాట్రిక్ మాన్సన్ని కలిశారంట. ఆయన ఒక పెద్ద డౌట్ ఈయనకు చెప్పారు. అదేంటంటే మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందేమో అని అన్నారంట. అది వినగానే రాస్, మీ డౌటు నిజమేనేమో నేను నిరూపిస్తాను అని తిరిగి మళ్ళీ మన సికింద్రాబాద్కు వచ్చి రీసెర్చ్ స్టార్ట్ చేశారు. దోమల్ని పట్టేవాడు, పెంచేవాడు ఒకసారి కలరా పరిశోధన కోసం ఆయన్ని బెంగళూరుకు పంపిస్తే చాలా బాధతో ఈ దోమల గురించి నేను పట్టించుకోవడం మానేశాను, నా అసలు పని మధ్యలో ఆపేశాను ఫీల్ అయ్యారంట. అయినా సరే మళ్ళీ వచ్చి దోమల్ని కోసి మళ్ళీ టెస్ట్ చేసేవారు. ఊటీ దగ్గర ఒక విచిత్ర దోమను ఆయన అబ్జర్వ్ చేశారు. దాన్ని తర్వాత ఆడ ఎనాఫిలస్ దోమగా గుర్తించారు. తర్వాత ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం కాసేపట్లో. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో. టైం 7:47 క్రాస్ చేసి 28 సెకండ్స్ అవుతుంది. గొప్ప డాక్టర్ రొనాల్డ్ రాజ్ గురించి మాట్లాడుతున్నాం. మలేరియా గురించి కనిపెట్టిన ఆ డాక్టర్ 1897 ఆగస్టు 20 ప్రపంచ వైద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు అది. ఎందుకంటే అదే రోజు ఆయన మలేరియా గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హుసేన్ ఖాన్ అని ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన రక్తాన్ని దోమతో తాగించాడు. ఆయన్ని ఒప్పించడానికి 8 అణాల డబ్బులు ఇస్తానని ఒప్పించారంట. ఆ దోమ కడుపును ఆ రక్తాన్ని తాగిన తర్వాత మైక్రోస్కోప్ హెల్ప్తో చూస్తే అక్కడ మలేరియా ఒక పరాన్నజీవి, అంటే పారాసైట్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంటే వేరే జీవి మీద ఆధారపడి బతికే సూక్ష్మజీవి అని అర్థం. అంటే మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని కన్ఫామ్ అయిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మనకు తెలిసిన దోమల జాగ్రత్తలన్నీ ఆ ఒక్క పరిశోధన నుంచి స్టార్ట్ అయ్యాయి. తర్వాత పక్షులపై కూడా ఆయన పరిశోధనలు చేశారు. దోమలు ఒక పక్షి నుంచి ఇంకో పక్షికి కూడా మలేరియా వ్యాప్తి చేస్తున్నాయని నిరూపించారు. ఈ అద్భుత ఆవిష్కరణకు గాను 1902 రొనాల్డ్ రాస్కు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. వైద్య రంగంలో నోబెల్ బహుమతి అందుకున్న తొలి బ్రిటిష్ వ్యక్తి ఆయనే. ఆయన కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, మనకు తెలుసు కవి, రచయిత, సంగీత కళాకారుడు, గణిత శాస్త్రవేత్త కూడా. 1908 మలేరియా ఎలా వ్యాపిస్తుందో మ్యాథ్స్ మోడల్స్ తయారు చేశారంట. ద ప్రివెన్షన్ ఆఫ్ మలేరియా అనే ఒక పుస్తకం రాశారు. ప్రపంచవ్యాప్తంగా మలేరియా నియంత్రణకు మార్గదర్శకుడయ్యారు. రాయల్ సొసైటీ సభ్యుడయ్యారు. తర్వాత ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ వారి కామరన్ ప్రైజ్ కూడా ఆయనకి వచ్చింది. ఆల్బర్ట్ మెడల్, మాన్సన్ మెడల్, ఇలా ఎన్నో గౌరవాలు అందుకున్నారు ఆయన. ఇంకా గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్లోని బేగంపేటలో ఆయన చేసిన పరిశోధనలకు గుర్తుగా ఒక రోడ్డుకి సర్ రొనాల్డ్ రాస్ రోడ్ అని పేరు పెట్టారు. ఆ ఏరియాలోనే సర్ రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్

0: సాహిత్యం సాహితీ, సంగీతం గోపిసుందర్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్.
0: ఆగస్టు 20 ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటారు. వరల్డ్ మస్కిటో డే ఆ రోజే అన్నమాట. ఒక దోము వెనక ప్రపంచాన్ని మార్చిన మనిషి కథ ఇది. చిన్న పరిశోధన కోట్ల ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు మనం చెబుతున్నాం కదా, నీళ్లు నిల్వ ఉండనివ్వద్దు, దోమల నివారణ చేసుకోండి, మస్కిటో నెట్ వాడుకోండి అని. ఈ అవగాహన అంతా ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. భారతదేశంలో ఆయన ఆల్మోస్ట్ 25 ఇయర్స్ పనిచేశారు. హైదరాబాద్లో చేసిన పరిశోధనలే ఆయన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి. నోబెల్ బహుమతితో పాటు ఎన్నో గౌరవాలు పొందారు ఆయన. కానీ ఆగలేదు అక్కడ. ఆఫ్రికా, గ్రీస్, మారిషస్, శ్రీలంక ఇలాంటి దేశాల్లో కూడా మలేరియాపై పోరాటం కొనసాగించాడు. ఒక మనిషి జిజ్ఞాస, క్యూరియాసిటీ, తెలుసుకోవాలనే తపన కోట్ల మంది ప్రాణాలను కాపాడగలదు అని నిరూపించిన

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన పాట శ్రీమంతుడు సినిమా కోసం, రచన రామజోగే శాస్త్రి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2022 మార్కెటింగ్ సీజన్ కను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. 2025-26 రబీ సీజన్లో ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. కనీస మద్దతు ధర కింద 4,520 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే ఇటీవలి స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 పరీక్ష ఈవేళ 293 పరీక్షా కేంద్రాల్లో జరిగింది. 106,439 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 98,028 మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్టంలో ఈవేళ జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఉదయం జరిగిన మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 92.25% మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 87.59% మంది హాజరయ్యారు. పదో తరగతి ఇంటర్ మొదటి 2 సంవత్సరం ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన బీసీ గురుకుల, బీసీ హాస్టల్ విద్యార్థులకు రేపు బంజారాహిల్స్లోని కుమ్మరంభీం ఆదివాసీ భవన్లో ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. విద్యార్థుల సమగ్ర అభివృద్దికి క్రీడలను చదువుతో సమన్వయం చేయడం అత్యంత అవసరమని మాజీ డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. విద్యావారోత్సవాల భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ వెల్బీయింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 16 తేదీన జాబ్ మేళా నిర్వహిస్తారు. 15 సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం పల్లె పాటల పండుగ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి తెలంగాణ రాష్ట రీజనల్ ఛానల్ మేనేజర్ భానుతు హరిసింగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్లు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువులు అంతర్రాష్ట రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో

కరణలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తీ మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఇంట్రెస్టింగ్ విషయాలను ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టి ప్రజెంట్ ట్రెండింగ్ ఇది అని అండర్స్టాండ్ అయ్యేలా చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా మీకోసం కేర్ఫుల్ గా ఏర్కొనొచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్నో వింత వింత సంగతుల్ని ఇంట్రెస్టింగ్ గా అనిపించే వార్తల్ని డీటెయిల్ గా మాట్లాడుకుని మస్తీ మజాలో ఇవాళ కూడా మీకు చెప్పాల్సిన చాలా చాలా విషయాలున్నాయి. ఈ హాఫ్ అన్ అవర్ లో ఎన్ని వీలైతే అన్ని విషయాల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ పాట తర్వాత స్టేట్ యూంటూ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆవారా సినిమా కోసం యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసి పాడిన పాట వెన్నెల కంటి రచన.
1: కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివేక్ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజా వింటున్నారు. స్టూడియో క్లాక్లో టైం 8:09 క్రాస్ చేసి 58 సెకండ్స్ అవుతుంది. పిల్లలు బాగా చదవాలని వాళ్లకు గిఫ్ట్స్ ఇస్తూ ఎంకరేజ్ చేయడం చాలా కామన్ కదా. అలాంటి నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ ఆఫర్స్ ఎక్కువగా వచ్చేది ఎవరికంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ టీచర్స్. ఆంధ్రప్రదేశ్లోని చీపురుపల్లి బాయ్స్ హై స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్న మిరియాల కృష్ణారావు మాస్టర్ వాళ్ల స్టూడెంట్స్కి కూడా ఇలాంటి ఆఫర్ ఒకటి ఇచ్చారు. అదేంటంటే ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వాళ్ళని విమానం ఎక్కిస్తానని. సో 10th క్లాస్ రిజల్ట్స్ లో ఎక్కువ మార్క్స్ తీసుకున్న ఎలుకల హేమంత్ అనే స్టూడెంట్ ని విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు తన సొంత ఖర్చులతో ఆయన విమానంలో తీసుకెళ్లారంట. విజయవాడలో రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయం, హైకోర్టు, సైన్స్ మ్యూజియం, భవానీ ఐలాండ్ ఇలాంటి ఏరియాస్ అన్నింటినీ ఇద్దరు గురు శిష్యులు కలిసి చూస్తూ ఎంజాయ్ చేశారంట. విద్యార్థుల్లో కాంపిటీషన్ స్పిరిట్ పెంచేందుకు ఇలాంటి చేస్తే మంచిదని ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: జుమ్మంది నాదం. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేదవ్యాస రచన, ఎంఎం కీరవాణి సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ, అందరు రావాలి.

మస్తి మజా వింటున్నారు. క్రియేటివిటీకి వైఫై అవసరం లేదు, కాస్ట్లీ ఖరీదైన గాడ్జెట్స్ నీడ్ అసలే లేదు, ఒక్క ఊహాశక్తి ఉంటే చాలు అని ప్రూవ్ చేసింది ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ న్యూస్. అది ఒక విలేజ్ రోడ్, మట్టి ధూళి గాలిలో ఎగురుతోంది. అక్కడ కొంతమంది పిల్లలు నవ్వుకుంటూ ఏదో లాగుతూ వస్తున్నారు. దూరం నుంచి చూస్తే అదొక చిన్న కార్లా అనిపిస్తుంది, కానీ దగ్గరకు వెళ్ళాక తెలిసింది అది షోరూం కార్ కాదు, లక్షల రూపాయల వాల్యూ చేసే వెహికల్ అంతకన్నా కాదు అని. కొన్ని కర్రలు, నాలుగు చక్రాలు, చెక్క ముక్కలు, అదే అంతులేని ఊహాశక్తితో తయారైన బండి కారు. ఆ పిల్లలు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఆ బండిని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి ఆ సీన్ చూసి ఒక్కసారిగా తన వెహికల్ని ఆపేశాడు. ఆ పిల్లల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు. హ్యాపీగా నవ్వుతూ వాళ్లతో ఆనందంగా మాట్లాడాడు. వాళ్లు తెస్తున్న ఆ బండిని దగ్గరగా వచ్చి చూసి పిల్లల కళ్లలోని ఆనందాన్ని తానే చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేస్తూ ముందే వేశాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన చాలా గొప్ప స్పోర్ట్స్ పర్సనాలిటీ, చాలామందికి దేవుడు కూడా. కాస్త వెయిట్ చేయండి, మాట్లాడుకుందాం ఆయన ఎవరో ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

కుదిరితే కప్పు కాఫీ ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిహాల్ పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన, సంగీతం యోగేశ్వర శర్మ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
3: మస్తి మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఇండియన్ విలేజ్ లో ప్రయాణిస్తున్న ఆ గ్రేట్ పర్సనాలిటీ ఎవరో కాదు, క్రికెట్ కి దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. రోడ్డు మీద క్యాజువల్ గా వెళ్తున్న ఆయనకు ఈ చిన్న క్రియేటివ్ వండర్ కనపడిందంట. అంతేకాదు, అది సచిన్ మనసును గెలుచుకుంది. ఒక పిల్లాడు ఆ బండిపై కూర్చుంటే ఇంకో ఇద్దరు దాన్ని లాగుతూ మరికొందరు నెడుతూ, అది కేవలం ఆట కాదు, ఇన్నోవేషన్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్. అయితే సచిన్ కేవలం దాన్ని అలా చూస్తూ వెళ్లిపోలేదు, వారిని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కారు దిగి బయటికి వచ్చి వాళ్లతో మాట్లాడి, మీ ఇమాజినేషన్ పవర్ సూపర్ అన్నట్లుగా వాళ్ల కష్టాన్ని అభినందించి, అలా చేయడం వల్లే ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. ఆ హృదయమైన క్షణాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. టాలెంట్కు ఖరీదైన యంత్రాలు అవసరం లేదు, ఒక గొప్ప ఆలోచన చాలు. ఆ గ్రామంలోని పిల్లలు ప్రపంచానికి చూపించారు. నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లల ఊహాశక్తి ముందు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కూడా చిన్నదైపోతుంది కదా.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది కదా. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 కూడా హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు హై బీపీ అంటే ఏంటి, హై బీపీ గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు జాగ్రత్తల గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402324-0853, 0402324-0852, 0402955-0923.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324-0452, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఏకచిత్ర గానం. ఇవాల్టి సినిమా అజిత్ కుమార్ దేవయాని హీరో హీరోయిన్స్గా నటించిన ప్రేమలేఖ, తమిళంలో సక్సెస్ సాధించిన కాదల్ కోటయ్య అనే సినిమాకు తెలుగు అనువాదం ఈ సినిమా. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మించారు ఈ మూవీ. అప్పటి యువత హృదయాల్లో ప్రేమను కొత్తగా పరిచయం చేసిన ఒక కల్ట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అసలు చూసుకోకుండా ఎప్పుడూ కలుసుకోకుండా లవ్ చేసుకుంటారు అన్న కాన్సెప్టే ఈ సినిమాకి హాఫ్ ఆఫ్ ద సక్సెస్. డైరెక్టర్ రగతియాన్ ఆ కథకు సంబంధించిన ఎమోషన్స్ ని చాలా న్యాచురల్ గా చూపించారు.

ఇళయరాజా సినిమా సంగీత సామ్రాజ్యాన్ని ఎలుతున్న ఆ రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్ దేవ మంచి మెలోడీలతో మ్యూజిక్ చేశారు. ఈ ఆల్బంలోని చాలా పాటలకు, ఆల్మోస్ట్ అన్ని పాటలకు భువనచంద్ర గారే సాహిత్యం అందించారు. ఇంకా లేట్ చేయకుండా ఆ సినిమా నుండి ఒక పాట విందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: నిజంగా ఈ పాట వింటుంటే ఒక ప్రేమలేఖల అనిపిస్తుంది, వినిపిస్తుంది కదా. చిత్రగారి మధురమైన గాత్రం, ఉన్నికృష్ణన్ సాఫ్ట్ వాయిస్ అండ్ భువనచంద్ర లిరిక్స్ ఇవన్నీ కలిసి ఒక కళల ప్రేమ ప్రపంచాన్ని క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. ప్రేమలో ఉన్నవాళ్ళు మనస్సును చెప్తాయి ఈ లిరిక్స్ అన్నీ. కళ్ళు కళ్ళు మూసుకున్న హృదయంతో మాట్లాడునమ్మ ప్రేమ, జాతి లేదు మతము లేదు కట్నాలేవి కోరుకోదు ప్రేమ, ఇలాంటి సాహిత్యంతో సినిమా కథను కూడా చెప్పేశారు లిరిసిస్ట్ భువనచంద్ర గారు. ఈ పాట వినిపిస్తే మన కోసం ఎక్కడో ఎవరో ప్రేమలేఖ రాస్తున్నట్టు ఉంటుంది. ఈ ఫీలింగ్ 90s ప్రేమకి ఒక నేషనల్ యాంథమ్ లాంటి సాంగ్ అని చెప్పొచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, మిగిలిన పాటలు కూడా విందాం. స్టే ట్యూన్డ్.
1: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తుల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తుల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
2: ఏటి గట్టు పొలములోన నేటి నాటు నాదే మామా.
0: యాదమర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలే.

0: పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ అందరు రావాలి.
1: ఏకచిత్రగానం ప్రేమలేఖ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ అనురాధ శ్రీరామ్ పాడిన ప్రియా నిన్ను చూడలేక అనే పాట విన్నాం. భువనచంద్ర రాసిన ఈ పాట కథలో ఒక పార్ట్ అయిపోయింది. హీరో హీరోయిన్స్ ఒకరినొకరు చూసుకోరు కాబట్టి వీచేటి గాలులని ఉదయించే సూర్యుడిని నీ క్షేమం గురించి అడిగాను. ఎందుకంటే నేను చూడకున్నా ప్రపంచమంతా విస్తరించిన వాళ్లైతే నిన్ను చూసుంటారు కదా అని ఆ ఇద్దరు ప్రేమికుల నమ్మకం. అలాగే ఒకచోట లేఖతో ముద్దైన అందించరాదా అని ప్రియుడంటే నేను కాక లేఖలనే పెదవంటుకోదా అని ప్రేయసి మురిపిస్తుంది. ఎస్పీపీ గారి వాయిస్ ఈ పాటకి ప్రాణం. కోరిక, బాధ అండ్ ప్రేమ, ఈ 3 ఎమోషన్స్ ను ఒక్క పాటలోనే పీక్స్ కి తీసుకెళ్లారు. హీరో ఒంటరితనం, హీరోయిన్ జ్ఞాపకాలు, వర్షపు వాతావరణం ఇవన్నీ చాలా సోల్ఫుల్ గా చూపించారు కూడా సినిమాలో. ఈ పాట అప్పట్లో ప్రేమలో ఫెయిల్ అయిన యువతికి ఒక ఎమోషనల్ పాట. ఇప్పటికీ రేడియోల్లో రీల్స్ లో ఈ పాట ప్లే అవుతూనే ఉంటుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని రాత్రి ఈ పాట వింటే చంద్రుడు కూడా సైలెంట్ గా మన ఫీలింగ్స్ వింటున్నట్టు అనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన పాట మీకోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రియా, నేను చూడలేక మంచి మెలడి విన్నాం కదా. ఇప్పుడు కంప్లీట్ యూత్ఫుల్ టీజింగ్ వైపుతో సాగి పాట విద్దాం. ప్రేమలేక సినిమా నుంచే ప్లేఫుల్ ప్రేమ ఎలా ఉంటుందో ఈ పాటలో వినిపిస్తుంది, అండ్ కనిపిస్తుంది కూడా సినిమా చూసిన వాళ్ళకి. చిన్నాదానా ఓసి చిన్నాదానా అంటూ ఆర్ కృష్ణరాజు పాడిన ఈ పాటకు సాహిత్యం అందించిన భువనచంద్ర గారు కూడా మధ్యలో ఆయన రాసిన రెండు లైన్లు, చూసి చూడకుండా పోయే పడుసు పిల్లలారా అంటూ మధ్యలో వస్తుంది. ఆ ట్యూన్ ఆయన కూడా పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవ అప్పట్లో తమిళ్ నుంచి వచ్చిన క్యాచీ ఫోక్ బీట్ స్టైల్ని తెలుగు ఆడియన్స్ కోసం పర్ఫెక్ట్గా మిక్స్ చేశారు. అందుకే ఈ పాట మాస్ విత్ మెలడీ అయింది. సినిమాలో కూడా ట్రైన్ విజువల్స్, అవుట్డోర్ లొకేషన్స్, మిస్కీవస్ అంటే కొంటె ఎక్స్ప్రెషన్స్ అన్నీ కలిసి ఈ పాట అంతా ఒక ఎనర్జెటిక్ లవ్ చేజ్లా ఉంటుంది. వన్స్ పాట మొదలైతే క్లాస్ టాపర్కి కూడా చివరి బెంచ్ బాయలాగా విజిల్ వేయాలనిపిస్తుంది. మీరు కూడా వినండి, స్టే ట్యూన్డ్.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఏకచిత్ర గానం వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. ఇప్పుడు వినబోయే ఈ పాటను దేవ మ్యూజిక్ కంపోజ్ చేశారని తెలుసు కదా. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగువారే, వందే మాత్రం శ్రీనివాస్ గారితో ఈ పాట పాడించారు సంగీత దర్శకులు దేవ. దిగులు పడకురా సహోదరా అంటూ ఆయన వాయిస్లో వింటుంటే ఒక మంచి ఫ్రెండ్ జ్ఞానబోధ చేస్తున్నట్లు, అలాగే హెచ్చరిస్తున్నట్లు కూడా అనిపిస్తుంది. ఈ పాటలో భువనచంద్ర లిరిక్స్ వింటే కామిక్ రిలీఫ్ అండ్ ఫిలాసఫీ రెండూ కలిపిన స్పెషల్ ట్రాక్ అనిపిస్తుంది. ప్రేమలో పడిన అబ్బాయిల పరిస్థితిని చాలా ఫన్నీగా చెప్పేస్తుంది ఈ పాట. ఈ పాటలో అప్పటి హైదరాబాద్ అండ్ చెన్నై ప్రేమ సంస్కృతి, లవ్ కల్చర్ మీద చిన్న చిన్న సెటైర్లు కూడా ఉంటాయి. అందుకే అప్పటి యువతకి ఇది చాలా బాగా కనెక్ట్ అయింది. సింపుల్గా ఈ పాట గురించి 2 లైన్స్లో చెప్పాలంటే, ప్రేమలో పడినోడికి ఈ పాట ఒక మోటివేషనల్ స్పీచ్, అండ్ ప్రేమలో పడిన వాడికి ఒక వార్నింగ్ మెసేజ్. ఇంకెందుకు ఆలస్యం? ఆ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.
3: దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణి

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏమో
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ, అందరు రావాలి.

ఏకచిత్ర గానం వింటున్నారు. ప్రేమలేఖ ఆల్బంలో మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ గ్లామరస్ ట్రాక్స్లో ఒకటి పట్టు పట్టు పర్వాల పట్టు అనే ఈ పాట. చాలామంది ఈ పాటను అప్పటి టీవీ మ్యూజిక్ షోస్ వల్ల బాగా గుర్తుపెట్టుకున్నారు. స్వర్ణలత పాడిన ఈ పాటను కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్టరేషన్ వైబ్తో రాశారు లిరిసిస్ట్ భువనచంద్ర గారు. పదాల్లో ప్లేఫుల్ టీజింగ్, మ్యూజిక్లో ఫాస్ట్ ఫోక్ బీట్ ఎనర్జీ అండ్ వోకల్స్లో నాటి ఎక్స్ప్రెషన్స్ కలిపి ఈ పాటను మాస్ ఫేవరెట్ చేసేసాయి. ఈ పాట విజువల్స్ 90s కమర్షియల్ రొమాన్స్ స్టైల్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సెకండ్ హీరోయిన్ హీరా కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ అండ్ క్విక్ డ్యాన్స్, అలాగే అజిత్ స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ ఈ పాటను సినిమాలో ఒక డిఫరెంట్ స్టేజ్కి తీసుకెళ్తుంది. సింగర్ స్వర్ణలత గారి వాయిస్ మాడ్యులేషన్ ఈ పాటకు హ్యూజ్ ప్లస్. ఆమె సింగింగ్ వల్ల మిస్కేవియల్ ఫీల్ డబుల్ అయింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దేవా అప్పట్లో సూపర్ ఫాస్ట్ ట్యూన్ కంపోజర్గా ఫేమస్. ఈ పాటల్లో కూడా క్యాచి రిధమ్ను రిపీట్ హుక్స్తో డిజైన్ చేశారు. అందుకే ఒక్కసారి వింటే చాలు, వెంటనే ట్యూన్ మైండ్లో అలా ఉండిపోతుంది. వినండి మీరు కూడా.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఏకచిత్రగానం వింటున్నారు విత్ యువర్ ఆర్జీ నాగ్. టుడే టాక్ టు టైం 9:09 క్రాస్ చేసి 27 సెకండ్స్ అవుతుంది. ప్రేమలేఖ సినిమాలో వినబోయే లాస్ట్ సాంగ్ ఇది, ప్యూర్ సెలబ్రేషన్ సాంగ్. భువనచంద్ర సాహిత్యంలో ఆయన హీరోయిన్ అందరినీ పోయిటిక్గా డిస్క్రైబ్ చేసే స్టైల్ అప్పటి యూత్కే కాదు ఇప్పటికీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. లిరిక్స్ని బట్టి రాజస్థానీ స్టైల్ కాస్ట్యూమ్స్, కలర్ఫుల్ ఫ్రేమ్స్, ఫెస్టివ్ కొరియోగ్రఫీ పాట మొత్తానికి ఒక విజువల్ రిచ్నెస్ అయితే ఇచ్చింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఎక్స్ప్రెషన్స్ వల్ల ఈ పాటకు అదిరిపోయే ఛామ్ వచ్చింది. లైవ్ ఆర్కెస్ట్రైజేషన్, ఆ సౌండ్స్ ఇప్పటికీ ఫ్రెష్గా అనిపిస్తాయి. లిరిక్స్ చాలా కన్వర్జేషన్ తెలుగులో ఉండడం వల్ల ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. ఈ వండర్ఫుల్ సాంగ్ మీకోసం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9:15. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు.
1: ఆదాబ్, యే ఆకాశవాణి హే ఖబరో కే సాత్ మే మొహమ్మద్ అమ్మార్. مرکزی کابینہ نے مارکیٹنگ سیزن 2026-27 کے لیے 14 خریف فصلوں کی کم از کم امدادی قیمت

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. భారతదేశానిది ప్రపంచంలోనే అతి పురాతన నాగరికతల్లో ఒకటి. మన దేశాన్ని ప్రజాస్వామ్యానికే మాతృమూర్తి అంటారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో మనం అసంఖ్యాకమైన సవాళ్లను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ముందుకు ప్రయాణించాం. సుదీర్ఘ

శుద్ధ విదేశీ పాలనలోని ఎన్నో దుష్పరిణామాలలో పేదరికం, నిరక్షరాస్యతను రూపుమాపే దిశగా అడుగులు వేసి ముందుకు పయనిస్తున్నాం. ఆశా విశ్వాసంతో మనం మానవజాతి చరిత్రలో ఒక ప్రత్యేకమైన భారీ సంఖ్యలో విభిన్నతతో కూడిన జనసముదాయం, ప్రజాస్వామ్యం రూపంలో ఒక జాతిగా కలిసిరావడం ఒక అపూర్వమైన ఘట్టం. భిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన మన దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ అందరం ఒకటే జరుపుకునేది వేడుక. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాస్మరామి అంటూ ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మేజర్ చంద్రకాంత్ చిత్రం కోసం. రచన జాలాది.

0: అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
1: చంచుకు కట్టాలి రచిస్తూ నాలు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనుర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమెత్తుకుడు తిని బతికే నీకు శిష్టందు కట్టాలరా
0: అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

ఈ దేశంలో వీచేగాలిలో ఆత్మీయరాగం ఉంది. ఈ నేలలో అందాల బంధముంది. అవసరమైతే కుల, మత, రాజు, పేద, వర్ణ, వర్గభేదాలు లేకుండా భరతమాత కోసం ప్రాణాలు అర్పించడానికి ప్రతి భారతీయుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని చెప్పే ఈ పాట జై చిత్రంలోనిది. సంగీతం అనూప్ రూబెన్స్, గానం బేబీ ప్రెట్టి శ్రీనివాస్, రచన కులశేఖర్.

ప్రాచీన కాలం నుంచి భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన సమైక్య దేశం మన భారతదేశం. మన దేశ గౌరవాన్ని దశ దిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని రాయప్రోలు సుబ్బారావు రచించిన ఈ పాటలో విందాం, లీడర్ చిత్రం కోసం. సంగీతం మిక్కీ జే మేయర్, గానం కృష్ణ చైతన్య, సిద్ధార్థ్, క్రాంతి, శశికిరణ్, ఆదిత్య.

నవతా ఆర్ట్స్ పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1978 విడుదలైన చిత్రం పంతులమ్మ. తాను ప్రేమించిన యువతి తనకెప్పుడు వశమవుతోందోనని, ఆమె కటాక్షం ఎప్పుడు కలుగుతుందోనని నాయకుడు ఆవేదనపడి, ప్రేయసి దర్శన సంభాషణలతోనే సంతృప్తి లభిస్తుందని, అవి దొరికితే చాలని అనుకుంటాడు. ఎలదీటి పాట చెలరేగిన తనలో మధుమాసంలా చెలరేగిపొమ్మని, ఎలమావి తోటలోని కోయిలలా తన మదిని పలికించుకొమ్మని తన ప్రేయసికై ప్రియుడు పాడిన ఈ పాటను మోహనరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఈ పాట రచన వేటూరు సుందరామూర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

స్నేహం అమరమైనది, కన్నీటిని తుడుస్తుంది, ఖాళీ కడుపు నింపుతుంది, కష్టాలను గట్టెక్కిస్తుంది, కబుర్లు చెబుతుంది, కలలు నిజమయ్యేలా చేస్తుంది, కలకాలం కమ్మని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నదీనాం సాగరోగతిహి అన్నట్టుగా కలిమిలేములకతీతంగా నిర్మల నిష్కల్మష మనోబృందంగా జీవిత పోరాటంలో ఎగిరిపడి లేచి యువతరంగాలు చదువు కోసం ఎక్కడెక్కడి నుండో ఒకే చోట చేరే కళాశాల విద్యార్థులు. నేపథ్యం వేరైనా నేర్చుకునే విద్య ఒకటే. అలా ఒక స్నేహితుడి గూటికి చేరిన స్నేహపక్షులు మాటల విందుతో మదికి వినోదాన్ని పంచుతూ సరదాగా పాడుకుంటున్న ఈ పాట వెలుగునీడలు చిత్రంలోనిది. గానం మాధవపేది సురేష్, ఘంటసాల. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, రచన కొసరాజు.

0: హోటల్ సాపాటుతో చప్పబడిపోయామురా బ్రదర్.
1: హా, ఎన్ని కష్టాలు రా నా తండ్రి.
0: భయపడకురా పుత్త, కష్టాలు

0: హాయ్
1: ఈ జంజాటంతో విద్యనాశాయ సర్వం నాశాయ నమో నమో రా బ్రదర్.
0: హా హతవిధి.
2: సహనం సహనం, ఉపాయం ఉంది నాయన. పెళ్లి

ఇచ్చటి నుండి వీచిందో ఏమో గాని ఈ చల్లని గాలి మాత్రం అటు తీగలపై ఊగుతుంది, పూవులపై తూగుతుంది, జాబిలితో ఆడుతుంది, వెన్నెలతో పాడుతుంది, హృదయ వీణనే మీటుతుంది. ఇన్ని రకాలుగా గిలిగింతలు పెట్టడం వల్ల అటు ప్రకృతి ఇటు మనసు ఈ రెండింటికీ ఓ తీయని పారవశ్యం కలుగుతుందన్నది ఈ పాటభావం. గాలికి ఉండే వ్యాపించే గుణాన్ని దృష్టిలో ఉంచుకుని పింగళివారు సాహిత్యాన్ని తేలిక పదాలతో ఎలా అందించారో దానికి సరిసమానంగా మోహనరాగంలో స్వరపరిచారు సాలూరివారు. ఘంటసాల లీల సమ్మోహనంగా ఆలపించిన ఈ గీతానికి తెరపై ఎన్టీ రామారావు సావిత్రి అభినయించారు.

కళ్ళు మూసుకుని పల్లెటూరుని గుర్తు చేసుకుంటే ఆ మట్టివాసన గుబాళింపులు, జోడెద్దుల మెడలో గనగన గంటల మూతలు, కొండలు గుట్టలు ఏటిగట్లు, పచ్చని పొలాలు, పక్షుల కిలకిలలు, పశువుల కాపరుల ఏలపదాలు, చెక్క భజనలు, జానపదుల వంతపాటలు, ఊరి చివర చెరువు మోట్లు, అమాయకపు పలకరింపులు, అరమరికలు లేని అభిమానాలు ఒక్కసారిగా మదిలో మెదులుతాయి. ఆడపెత్తనం చిత్రంలోని ఈ పాట పల్లె మనసును చిత్రీకరించినదే. గానం

ఒగలెరిగిన చెలునికి తన కథ వివరించమని సఖికి చెబుతూ పాడుకుంటోంది ఆ మగువ. అటుపై తన మనసును కానుకలా అర్పించినదని, ఆపై విరహవేదనకు తాళడం తనవల్ల కావటంలేదని, మల్లెపూల పరిమళాలతో పిల్లగాలి వీచే వేళ రేరాజు వెలుగులో సరసాల సరదాలు తీరేనని ఆశపడుతుంది. సముద్రాల సాహిత్యం అందించగా సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన ఈ పాట కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన నర్తనశాల చిత్రంలోనిది. పాడినవారు పి. సుశీలా.

అలనాటి చిత్రగీతాల్లో సంగీత సాహిత్యాలు పవిత్ర పూజా ప్రసూనాల వలె ఎంతగా గుబాళించి ప్రకాశించేవో చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ. ఓవైపు కవితాసుగంధాలు విరజిమ్ముతూ, మరోవైపు కథాపరంగా పాత్రల వ్యక్తిత్వాలు, సన్నివేశానుగుణమైన రసపోషణ కూడా ప్రతిఫలింపజేసేవి. 1953లో విడుదలైన భాస్కర్ ప్రొడక్షన్స్ వారి బ్రతుకు తెరువు చిత్రంలోని ఈ పాటకు రచన జూనియర్ సముద్రాల, సంగీతం సిఆర్ సుబ్బరామన్, ఘంటసాల. భీంపలాస్ రాగంలో స్వరపరచబడిన ఈ పాటకు పీలీల గాత్రాన్ని అందించారు.

ఆహ్లాదకరమైన ప్రదేశాలు, హృదయాలని ఆకట్టుకునే ఘట్టాలు, కదిలించి వేసే సన్నివేశాలు ఉంటే ఆ చిత్రం మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నటీనటులు తమ నటనా చాతుర్యాన్ని అత్యంత సహజంగా ప్రదర్శిస్తే ఆ చిత్రం మన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది. కథ ఇతివృత్తం మన దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉంటే మనస్సుకి ఒక రకమైన ఊరట కలుగుతుంది. అలాంటిదే గుండమ్మ కథ చిత్రం కూడా.

చెరగని ముద్ర వేసుకుంటుంది. కథ ఇతివృత్తం మన దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉంటే మనస్సుకి ఒక రకమైన ఊరట కలుగుతుంది. అలాంటిదే గుండమ్మ కథ చిత్రం కూడా. ఈ చిత్రంలో జమున ఏఎన్ఆర్లపై చిత్రీకరించే ఓ గీతానికి విజయా గార్డెన్స్ చాలు, ఊటీ, కాశ్మీర్, కొడైకెనాల్ వరకు వెళ్లడం ఎందుకు అని అన్నారట రచయిత చక్రపాణి. ఆ మాటలు విన్న పింగళివారు ఆ ప్రదేశాలనే ఆధారంగా చేసుకుని అప్పటికప్పుడు పాటను రాసేశారట. అర్థం చేసుకునే అర్ధాంగి పక్కన ఉంటే జీవితం ఎంత ఆనందమయమో, మనసారా ప్రేమించే భర్త తోడుగా ఉంటే అది మరింత ఆనందదాయకమని, అన్యోన్య దాంపత్య బంధాన్ని విషదపరుస్తూ సాగే ఈ గీతాన్ని స్వీయ సంగీత సారథ్యంలో పి. సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల.

యవ్వనంలోకి అడుగుపెట్టిన ఓ కన్నె మనసులో చెలరేగిన మధుర భావాలు ఏవేవో తలపులకు తావిచ్చాయని, మదిలో మెదిలే ఊహలకు కణులు వచ్చి పగలంతా వెన్నెలగాను జగమంతా ఊయలగాను కనిపిస్తోందని పాడుకుంటోంది. ప్రకృతిలో మమేకమైన వేళ ఆ ప్రకృతి ఏ విధంగా తనకు కనువిందు చేస్తోందో, రేరాజు వెన్నెలకు వికసించిన కలువకు మధ్య ఉన్న అనురాగం హృదయంలో తేనెజల్లు కురిపిస్తోందంటోంది. నీలిమబ్బులపైన మెరుపులకు పులకించిన మదితో పురివిప్పి ఆడిపాడిన నెమలిలా, ఆమణిరాకతో మృదుమధురంగా పాడుతున్న కోకిలలా తన మానసవీణ మ్రోగుతుండగా, బ్రతుకు పుణ్ణమిలా విరిసిపోదా అని తన మనోభావాన్ని వ్యక్తపరుస్తోంది. పూజాఫలం

జీవితం సఫలం కావడమంటే అనుకున్న ప్రతీదీ నెరవేరడం, అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం అనేది ఎంతమంది జీవితాల్లో జరుగుతుందనేది ప్రశ్నార్థకం. యుక్త వయసు నాటికే ఇవన్నీ జరగడమనేది అసంభవం. అనుకున్న దిశగా అడుగులు పడటం ఆ దశలోనే మొదలవుతుంది. ఎన్ని అడ్డంకులు, ఎన్ని కష్టనష్టాలు వచ్చి పడుతున్నా మనమ తిప్పకుండా ఆశయం దిశగా అడుగులు పడుతూ ఉంటే జీవితం అర్థవంతంగా వెళుతున్న భావన కలుగుతుంది. ఆ ఒక్క భావన చాలు ఎడారి కూడా నందనవనం అనిపించడానికి. మధురాతి మధురంగా ప్రేమగానం మొదలవుతుంది. అలా ఆలపించే ప్రతి పాట వలపు మాటలతో సోయగాలు ఒలికిస్తుంది. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం కోసం జిక్కీ పాడిన పాట, రచన సముద్రాల, సంగీతం పి. ఆదినారాయణరావు.

యద్దనపూడి సులోచనారాణి కథ ఆధారంగా కోటయ్య ప్రత్యేగాత్మ దర్శకత్వంలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం మనుషులు మమతలు 1965లో విడుదలైన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జయలలిత, జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా నటించారు. చిత్రంలోని ఓ సన్నివేశంలో వలపించినవాడే వరుడవుతాడనుకున్న వేళ ఓ వనితామణి వెన్నెలలో విహరిస్తోంది. విరిసిన మల్లెలను సిగలో దోపుకుని ఆ పరిమళాలను ఆస్వాదిస్తూ అవి చెబుతున్న కమ్మని కథలకు మురిసిపోయి పరవశించిపోయిన ఆమె మనసైన వాడిని మదిలో తలచుకుంటోంది. అటుపై అతగాడి హృదయంలో నిలవాలని, సిగ్గులొలికే తన మోమును అర్పించాలని, అలా ఏవేవో కోరికలు చెలరేగుతున్నాయని తనలో తాను పాడుకుంటున్న ఈ గీతం పాడినవారు పీసుశీల. రచన దాశరథి, సంగీతం టి. చలపతిరావు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటూ చెరువు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11 గంటలు దాటి 17 సెకండ్లు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.